0: FM 90.4.
1: కందిందని తెరిచినా సరే ఎదురుగుండేవాడు ఎవడో అపచారం చేశాడని తెరిచాడు. ఇప్పుడు కందిందని తెరిచినా కాలిపోతావు, దాని లక్షణం అది, కాల్చేస్తుంది. అందుకని ఏమనుకుంటున్నావో మూడో కన్నుంది మూడో కన్నుందని వెటకారణం కాదు, కందితే తెరిస్తే కాలిపోతావు, కందకుండా బొట్టు పెట్టి చూస్తాను. ఆవిడ తిరిగి అంది, అది పరమశివుడి దగ్గరికి వెళ్ళి మరీ బొట్టు పెట్టి చూపించి అంటే తాపత్రయం మనకు ఎక్కడర్థం కాలేదో మనం అందుకుని సంతోషించాలని. రెండవ సన్నివేశంగా మెళ్ళో హారం వేస్తారు, నా కుండలి నామకుటి నాస్రగ్వి నల్పభోగవాన్ నా హస్తాభరణో నాను లిప్తాంగో నాను విద్యతే అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు ఉండవలసినటువంటి లక్షణాలు. మెడలో పుష్పహారం ఉంటుంది, పెళ్లి కొడుకు పుష్పహారం వేద్దామంటే మెళ్ళో పావుంటే బుస్ బుస్ అంటూ మేమేం వేస్తాం. రికార్డింగ్ కూడా ఎంత గొప్పగా చేశారు, అందులో బుస్ బుస్ అని వచ్చింది ఆ రికార్డింగ్ లో. ఆయన కూడా ఆ వేసిన పిల్ల కూడా ఆ పావు బుస్ అంటున్నప్పుడు నర్తన చేసేవాళ్ళు పావుని పట్టుకొచ్చి ఇలా పట్టుకొచ్చి బుస్ అనిపిస్తే బాగుంటుందండి, హాస్యమునందు అలా అనిపిస్తేనే నవ్వుస్తుంది. ఆ పావుని పట్టుకొచ్చి మరీ బుస్ అనిపిస్తోందని, ఆ పావుని ఇలా పట్టుకుని మరీ బుస్ అని ఇలా అనేటప్పటికీ అక్కడ బుస్ అంది రికార్డులో. నిజంగా అందరూ పక్కునున్న వేటట్టే ఉంది. ఆ మెడలో దండ వేద్దామంటే ఈ పాము ఒప్పుకుంటుందా అంటే ఆవిడంటుంది, మెడలో తాను హారమై ఉండగా నువ్వు ఒక హారం పట్టుకొచ్చి వేస్తే ఆవిడ ఒప్పుకుంటుందా, నువ్వు వేసే హారం రేపటికి వాడిపోతుంది, అదో సామాన్య హారం కాదు, నువ్వు నేను వేసుకునే హారాలు కావవి. మహాతపస్సు చేసిన వాసుకి ఆయన మెడలో హారంగా ఉంటాడు, భూమండలాన్ని మోసి ఆదిశేషువు హారమై ఉంటాడు. అంతటి మహానుభావుడు భుజంగ భూషణుడు, ఇంకా మాట్లాడితే పాము మృత్యువుకి సంకేతం, మృత్యువుని ఆభరణముగా పొంది ఉంటాడు. అటువంటి వాడికి నువ్వు పూలదండ ఎక్కడేస్తావే, ఆయన మెళ్ళో పావుందంట ఏమిటి, ఆయన తత్వం ఏమిటో నీకు అర్థమైందా, అసలు అందుకు కదా నేను వరించాను అని ఆవిడ సంతోషపడిపోతూ నవ్వుతూ పరిహాసం ఆడడం. మూడవ సందర్భంగా ఆవిడ ఏమమ్మా ఆయనకి చందనం రాద్దామంటే బూడిద

అంతా అంటుకుంది. చందనం మెత్తగా ఉంటుంది, పైగా చందనం జిగురు జిగురుగా కదండి ఉంటుంది, నీళ్లతో తడిపిన గంధం. ఆ చమాయింపుగా ఉన్న గంధం పట్టుకెళ్ళి ఇలా రాస్తే ఆయన ఒంటికున్న విభూతంతా ఈవిడికి అంటుకుంది, చందనం ఆయనకు అంటుకుంది, బూడిది ఈవిడికి అంటుకుంది. కాబట్టి ఈవిడేమో హాస్యమాడింది, చందనం రాస్తే బూడిది అంటుకుంటుంది, ఆ ఒంటికి ఎవడు రాస్తాడు అంటే ఆవిడండి. అది విభూతి విభూతి అనుకుంటున్నావు, కాస్త గాలేసి ఆ విభూతి కళ్ళల్లో పడిందంటే కళ్ళు కనపడడం ఏమనుకుంటున్నావో అదే సామాన్య విభూతి కాదు. ప్రళయమునందు ఈ లోకాలన్నీ లయమైపోతే మళ్ళీ పునఃసృష్టి చేయడానికి జీవుల యొక్క కర్మఫలాలన్నింటినీ ఈశ్వరుడు విభూతి కణముల ఎందు పెట్టి కంప్యూటర్ చిప్స్ లా తన ఒంటికి రాసుకున్నట్టే పెట్టుకుంటాడు. అటువంటి విభూతి అది కళ్ళల్లో పడితే కళ్ళు కనపడడం ఏమనుకుంటున్నావో, ఏమమ్మా పెళ్లి కొడుకు కదా అని ఓ వస్త్రద్వయం ఓ పంచ ఉత్తరీయం పట్టుకెళ్ళిద్దామంటే అదిగో ఒంటికి కట్టుకున్నదేమో ఓ పులితోలు ఓ ఏనుగు చర్మం అది విప్పనంటాడు. పైగా ఎప్పుడు కట్టుకున్నదో కంపు కాదు తోలు కట్టుకుంటే, పైగా తోలు ఒంటి మీద ఉంటే వాడు పూజార్హుడు కాడు, మంగళకార్యం మీద పనికిరాడు. అందుకే దేవస్థానంలో ఉండేవాళ్ళు తోలు బెల్ట్లు పెట్టుకోరు, అందుకని తోలు ఉండకూడదు ఒంటి మీద. కాబట్టి తోలు చర్మం కట్టుకున్న వాడిని పెళ్లి కొడుకు ఎలా తీసుకొచ్చి కూర్చోబెడతాం పెళ్లి మంటపంలో? అంటే తోలు తోలు అన్నాం అనుకో, తోలు పనికిరాంది తోలు పనికిరాంది అని 10 మాట అంటలే, ఆ తోలు ఎవరు తోలుస్తారు? పశువు తోలుస్తారు. కాబట్టి ఆహా మా తోళ్లు పనికిరాని అంటున్నారు అని ఆ పశువులు ఆయన్ని సేవిస్తుంటాయి. అదిగో నందికి భృంగికి కోపం వచ్చి మీ వెంటబడి కొమ్ముతాయి, అనేటప్పటికీ కొమ్ములు పెట్టుకుని వాళ్ళు వచ్చినట్టు ఈ చెలికెత్తలు పరిగెత్తినట్టు నిజంగా కుమ్మేస్తాడా? నిజంగా నందీశ్వరుడు కుమ్మేస్తే ఇంకేమైనా ఉందా? కుమ్ముతున్నట్టు ఆఖరికి పార్వతీదేవిని పరిహాసమాడడానికి ఆయన కట్టుకున్న జింక చర్మాన్ని కూడా పట్టుకున్న సఖీయలు పరిగెడుతున్నట్టు, పార్వతీదేవి బుగ్గల మీద ఇలా చిటికెలు వేస్తున్నట్లు, ఆవిడ ఆ చిటికెలు వేస్తే ఇలా బుగ్గ తుడుచుకున్నట్టు, ఆవిడతో ఇలా చేతులు పట్టుకుని ఆడినట్టు, అందరూ కలిసి ఇక్కడ కూర్చుని ఏవో వసంతాలు ఆడుతున్నట్లు, అందరూ నవ్వులే, మీకు తెలియకుండానే అన్ని మర్చిపోయి మీరు కూడా సభంతా నవ్వుతూ ఉండిపోతుంది. అలా ఎక్కడికక్కడ పంట, నువ్వులేస్తే నువ్వు పంట, మినువులేస్తే మినప్పంట, వరి వేస్తే వరి పంట, ఒక్క భూమి యందు పండించగలిగిన వాడు కర్షకుడైనట్టు ఘట్టాన్ని బట్టి సభని మార్చగలిగినటువంటి స్థితి అది. అదే సామాన్యం కాదు. కాబట్టి హాస్యరసం అప్పటికి 3 రసాలు అయ్యాయి. 4వది శృంగారం. అబ్బో అమలిన శృంగారం ఎంత అద్భుతమో నిజంగా. కానీ నేను యథార్థంగా చెప్పవలసి వస్తే ఆ శృంగార సన్నివేశమునందు పరమశివుడు మాత్రం అప్పుడే మన్మధుణ్ణి కాల్చేసిన పరమశివుడులో ఉన్నాడు. ఎందువల్ల అంటే అమ్మవారు ఆవిష్కరిస్తున్నటువంటి శృంగార రసం, ఆవిడ కన్నుల్లోంచి ఒలుకుతున్న ఆ రసం, ఇంత సభ ముందు ఇంతమంది వీడియోగ్రాఫర్లు ఇంతమంది కెమెరాల వాళ్ళు తిరుగుతుంటే అవేవీ పట్టనట్టు పరమశివుడు గురించే తాపత్రయపడుతున్నట్టు ఆ కళ్ళంతా అలవోకగా పెట్టి ఆవిడ ఆ శృంగార రసాన్ని అభినయిస్తూ బరువుగా అడుగులేస్తుంటే పరమశివుడు కూడా శృంగారాన్ని ఆవిష్కరించడం మరిచిపోయి ఈవిడిని చూస్తూ నిలబడిపోయాడు నిజానికి నిన్న. అది శోభానాయుడు గారి ప్రతిభ. ఆ ప్రతిభకి ఎవడైనా అంతే అలా కావలసిందే. అక్కడ ఎవడు శివుడిగా వేసినా బహుశా అంతకన్నా చేయలేడేమో. కాబట్టి అంత గొప్ప సన్నివేశం నాకు చాలా గొప్పగా అనిపించింది ఎక్కడంటే సాహిత్యమునందు అమలిన శృంగారం. ఒక్క మాట దోషభూయిష్టంగా లేదు. అసలు నిన్న నా నాట్యం చెయ్యడంలో కూడా మీరు గమనించుంటారు, ఇలా నడుం దగ్గర చెయ్యేసి పట్టుకున్నట్లుగా ఉంది చూడ్డానికి, కానీ చెయ్యి 2-3 అంగుళాల దూరంలో ఉండి పార్వతీదేవి పాత్ర పోషించిన వారి శరీరానికి చెయ్యి ఏమలపాటునందు కూడా తగలకుండా ఎంత పవిత్రంగా ఎంత సభాముఖంగా చెయ్యడానికి యోగ్యంగా ఎంత గొప్ప రసావిష్కరణం నిజంగా. అందులో ఆ శృంగార రసాన్ని అభినయించడంలో అక్కడ ఆవిడ వేదిక మీద కూర్చుని పరమశివుడి గురించి తన్మయత్వంతో ఉంటే శివుడు వెనక నుంచి వచ్చినా తన్మయత్వంలో మరి పట్టించుకోనట్టు, ఆయన అటెళ్తే ఈవిడిటు తల తిప్పి చూసినట్టు, ఆయన అటెళ్తే మళ్ళీ ఆవిడ ఇటు తిరిగినట్టు, నిజంగా వేదిక మీద కూర్చొని అంత చూడనట్టు ఉండగలగడం ఎంత పాత్రలో లీనమైపోవాలండి. ఆయనేమో ఆ వెనక్కి వెళ్ళి కొంచెం శబ్దం చేస్తే ఇలా లేచి నిలబడి ఆయన్ని చూడగానే ఇలా ఆనందపడిపోయి సంతోషపడిపోయి ముఖంలోంచి ఇలా సిగ్గులు ఒలికించేసి అయ్యవా బోయ్ ఆవిడకు ఆవిడే సాటి, నాకు మాటలతో కూడా నేను అలా ఒలికించలేను. అంత గొప్ప శృంగార రసాన్ని ఒలికించడం ఒకెత్తైతే ఆ సాహిత్యం నిజంగా అమలిన శృంగారం. అందులో ఒక చరణం నాకు ఆశ్చర్యపోయాను, నా ఒంటి మీద ఉన్న పచ్చకర్పూరం అంతా నీకంటుకుపోయింది, నీ ఒంటి మీద ఉన్న విభూతంతా నా

0: కంటుకుపోయింది
1: అంతే. ఇంకా అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? అది ఎక్కడదో తెలుసా అండి? శంకరాచార్యులు వారి ప్రాతస్మరామి స్తోత్రంలోది. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాక యుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి బసమానాం. శంకర భగవత్పాదులు చేశారు. పరమశివ, తెల్లవారగానే నీ చేతి వంక చూస్తే రాత్రి పార్వతీదేవి తన స్థనముల మీద అలదుకున్నటువంటి కస్తూరి రేఖలు నీ అరిచేతి కంటుకొని కనబడుతున్నాయన్నారు. ఇంకా వివరించాలా? చాలు శృంగారాన్ని వర్ణించడానికి. శంకరాచార్యుల వారి సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకునే ఎవరో అటువంటి రచననే చేశారు. చేసి ఆడదానికి సిగ్గు కదండి. పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రణయాన్ని చూసి సాతి ఆడదీన కంగ సిగ్గుపడి కొప్పులోకి జారిపోయింది. ఇక చూడలేక శృంగారము ఆవిష్కారం కదా, విచ్చుకోవడం. ఆయన తల మీద చంద్రవంక చూసి కలువ, ఈవిడ మెడలో కలువ అనుకోండి, లేకపోతే ఆవిడ సిగలో కలువ అనుకోండి, ఆ కలువ బాగా విచ్చుకుందిట. చంద్రస్పర్శకి, చంద్రకిరణ స్పర్శకి కలువలు విచ్చుకుంటాయి. ఆవిడ హృదయము విచ్చుకుంది, గంగ సిగ్గుపడిపోయింది. ఆ రసావిష్కరణ నిజంగా శృంగార రసం అత్యద్భుతం. ఇవన్నీ ఒకే తిప్పటికి నాలుగు రసాలు నేను పూర్తి చేసేసాను, అంటే అంతకన్నా సమయం లేక. ఐదో రసం భయానకం. ఇది చాలా చాలా కష్టం. ఎందుకంటే అమ్మవారి విషయంలో భయానకము అనేటటువంటి రసాన్ని ఎవ్వరూ చెప్పడం కుదరదు. అసలు చెప్పలేరు కూడా, చెప్పకూడదు కూడా, తప్పది. అందుకే అమ్మవారి నవరసాలు ఆవిష్కరించడంలో అందరూ ఇబ్బంది ఎక్కడ పడిపోతారంటే భయం చెప్పడం ఎలా? ఎందుకంటే ఆవిడికి, ఆవిడకే స్వయంగా భయాపహ, భయమును పోగొడుతుందని ఓ పేరు. మృత్యుదారు కుటారిక, మృత్యు అనే దారువుకు ఆవిడ గొడ్డలి వంటిది. మృత్యువు పెద్ద భయం, ఆ మృత్యువుని పోగొడుతుంది. అసలు ఆవిడికి భువన భయ భంగవ్యసని అని ఒక పేరు. భువనముల యొక్క భయాన్ని పోగొట్టే తల్లి అని ఒక పేరు. అటువంటి తల్లికి భయం ఏమిటి? ఇంకా ఆవిడ భయపడిందని చెప్పడం ఏమిటి? అర్ధరహితం. అసలు చెప్పడం కుదరదు, అది సాధ్యం కాదు కూడా. అందుకే గజాసుర వృత్తాంతాన్ని స్వీకరించాను, కానీ అది పూర్తిగా అంగీకారయోగ్యమా అంటే కుదరదు. ఎందుచేత అంటే గజాసుర శరీరము కూడా ప్రకృతి వికారము కాబట్టి అమ్మవారే. ప్రకృతి వికారమైన శరీరమునందు శివుడు ఉన్నట్టే శివలింగం పక్కన సాకారంగా అమ్మవారు ఉంటుంది, లింగరూపుడై పరమేశ్వరుడు ఉంటాడు. లోపల లింగరూపుడై పరమాత్మ ఉంటాడు, ప్రకృతిగా అమ్మవారు ఉంటుంది శరీరంగా. గజాసురుడి శరీరం మాత్రం అమ్మవారు కాదేమిటి? అమ్మవారి ఎందే శివుడు ఉన్నాడు. అప్పుడు కూడా కైలాసం ఖాళీ అయిపోతే అమ్మవారు భయపడిపోవడం అన్నది లోకంలో ఉండదు. ఆవిడ పూర్వజా త్రిపురాంబిక, ఆవిడికి తెలియనిదేం ఉండదు. ఏది ఏం జరుగుతుందో ఆవిడికి అన్నీ తెలుసు. ఆ మాటకు వస్తే శివ శివ, వాళ్ళిద్దరి మధ్య అభేదం. ఆవిడికి భయం ఏమిటి? కాబట్టి భయం కుదరదు. కానీ ఎలాగో అలా పెట్టాలి. అందుకే శంకరాచార్యులంతటి శంకరాచార్యుల వారంతటి వారు భయం చెప్పడం ఎలా అని ఆలోచించారు. అమ్మవారి గురించి నవరసాలు చెప్తూ ఆయన ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకున్నారు. ఆయన ఎలా తీసుకున్నారంటే ఇంకోలా భయం చెప్తే బాగుండదని, స్త్రీ సహజమైనటువంటి బిడియాన్ని భయంగా అందంగా ఆవిష్కరించారు. పరమశివుడు యొక్క లీలలు వర్ణిస్తుంటే సంతోషంగా ఆవిడిలా ఆయన చేయి పట్టుకుంది, మా ఆయన ఇంత గొప్పవాడని. పరమశివుడి చేతులకి కూడా పిల్లపావులు చుట్టుకుని ఉంటాయి, పాము అడుగున చల్లగా ఉంటుంది. అమ్మవారి చెయ్యిలా పట్టుకుంటే పరమశివుడి చేతికి ఉన్నటువంటి పాము కంకణంలా ఉన్నది విప్పుకుని మెల్లిగా అమ్మవారి ఒంటి మీదకి పాకింది. ఆవిడ చేయి మీదకి చల్లగా ఏదో తగిలితే ఆవిడ ఇలా చూసింది. ఆవిడ ఎప్పుడు పావులు ఆభరణంగా వేసుకోదు, ఆవిడ హారాలు వేసుకుంటుంది. ఓ పాము తన మీదకి ఎక్కేటప్పటికీ ఎంత అమ్మవారైనా అకస్మాత్తుగా పాము పిల్ల ఎక్కుతుంటే ఇలా అంది, హరాహిభ్యాభీత, అలా అంది కాబట్టి భయపడింది అన్నారు శంకరాచార్య. అంతకన్నా చెప్తే బాగుండదు ఇంకా అమ్మవారికి భయమని అంత అందంగా చెప్పారు శంకర భగవత్పాదులు. అందుకని నేను దాన్ని అక్కడతో వదిలేస్తున్నాను. బహుశా ఇంకా అంతకన్నా అవకాశం లేకపోయి ఉండవచ్చు. భయానకం తర్వాత అద్భుత రసం. అద్భుత రసంలో పరమశివుడు పార్వతీదేవి ఇద్దరూ తాండవ ప్రక్రియందే మగ్నమై ఉన్నట్లు, పరమశివుడు అమ్మవారి కన్నా గొప్పవాణ్ణి అనిపించుకోవడం కోసమని విష్ణువుని పిలిచి స్థాయి పెంచమని అడిగినట్లు, ఆయన మృదంగాన్ని గట్టిగా వాయిస్తుంటే ఈయన ఇంకా బాగా తాండవం చేస్తుంటే, అబ్బా ఏమి తాండవం అని పార్వతీదేవి ఇలా మోకాళ్ల మీద కూర్చుని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు, తాండవం చేసి చేసి పరమశివుడు అమ్మవారిని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు ఉంది. నాకనిపించింది ఆయన తాండవం చూసి ఈవిడ అద్భుత రసాన్ని పొందిందా, ఆవిడ అలా కూర్చుని బుగ్గన చెయ్యి పెట్టుకుని చూస్తే అసలు ఆవిడ అలా ఉండడం అద్భుతంగా అనిపించి శివుడు ఆగిపోయాడా అని నాకు అనిపించింది.

అసలు ఎవరిది ఎవరికి అద్భుతం నాకు అర్థం కాలేదు. అంత అద్భుతంగా మనకు అనిపించింది ఆ రసం, చాలు కదా పండిందనడానికి. కానీ నా మటుకు నేనైతే చెప్పమంటే ఎన్ని సలహాలన్నా చెప్తావు, అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తా. దాన్ని స్వీకరించడం కన్నా అక్కడ శంకర భగవత్పాదులు చేసిన సూచన ఒకటి ఉంది. నవరసావిష్కరణలో అద్భుత రసావిష్కరణ ఎందు పరమశివుని యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి వీణ మీద వాయిస్తుంది. విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతే, త్రిపురాసుర సంహారము, మన్మథ సంహారము, మార్కండేయుడికి ఆయుర్దాయం ఇవ్వడం, యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నడం, ఎవ్వరూ చెయ్యలేనటువంటి అత్యద్భుతమైనటువంటి కృత్యాలు, ఇటువంటివన్నింటినీ వర్ణిస్తూ ఆవిడ వింటుంటే అంతటి పార్వతీదేవి కూడాట ఇలా అంటుందిట, తాంబూల పూరితముఖి తాంబూలా రుణపల్లవాదరయుతే తటంకహారాన్వితే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్తచూలింబరే. తాంబూల రసాన్ని ఆస్వాదిస్తూ ఇలా తలూపుతూ, అబ్బా ఏమి భర్త, ఏమి అద్భుతం, ఎంతటి మహానుభావుడు నా భర్తని పొంగిపోతుందిట. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడైనా అమ్మవారి సందర్భంగా మీరు ఏది చేస్తున్నా పరమశివుడికి సంబంధించినటువంటి వైభవాన్ని కీర్తిస్తే అమ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అందుకే సౌందర్యలహరి చేసిన శంకరాచార్యుల వారు శివశక్తి ఆయుక్తో శివశబ్దంతో మొదలుపెట్టారు. శివుని యొక్క వైభవర్ణనకే ఆవిడ అద్భుత రసాన్ని ప్రదర్శించినట్లుగా ఆ ఘట్టాల్ని తెచ్చి అంత అందంగా కూర్చాలి అంటే అది తల్లి శోభానాయుడు గారు లాంటి కారణ జన్మురాలకి తప్ప అన్యులకి సాధ్యమయ్యే విషయం కాదు. ఒడ్డున కూర్చుని సలహాలు ఎన్నైనా చెప్తామనుకోకపోతే అద్భుత రసం విషయంలో కొంచెం మార్పు చేస్తే ఇంకా అద్భుతమైన రసం పండుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది అద్భుత రసం బాగుంది. తర్వాత భయానక రసం అయిపోయింది, అద్భుత రసం అయిపోయింది, హాస్యరసం అయిపోయింది, శృంగార రసం అయిపోయింది. ఇక అమ్మవారు రౌద్రరసం, రౌద్రరసంలో ఆ మహిషాసురుణ్ణి మర్దించడం కోసం అని చెప్పి అమ్మవారు బయలుదేరినప్పుడు అతను మాట్లాడుతున్న మాటలకే ఆవిడకు వచ్చినటువంటి కోపం, ఆవిడికంత కోపం వచ్చిన తర్వాత ఆవిడ ఆయుధాల్ని తీసుకుని అతనితో యుద్ధం చేసేటప్పుడు వీరరసం, ఈ వీరరసం తర్వాత శాంతరసం. అమ్మవారు ఒక్కత్తి వేదిక మీద ప్రశాంతంగా కూర్చున్నట్లు చూపించారు, చాలా బాగుంది. ఎందుచేతనంటే అదేం సామాన్యమైన ప్రక్రియ కాదు. ప్రత్యేకించి మహిషాసురుడు పార్వతీదేవి యుద్ధంలో ఆవిడ బాణం వేస్తే అలవోకగా తీసి అవతల బారేసినట్లు, ఆయన త్రిశూలం పెట్టి కొడితే గదాదండం ఓ మూలకెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళకి అడ్డు రాకుండా ఓ పక్కన పడి మళ్ళీ ఎవరో పరిగెత్తుకొచ్చి తీయడానికి అవసరం లేకుండా వెళ్ళిపోయేటట్టుగా కొట్టడం, ఉన్న స్టేజ్ని అందంగా వాడుకుని బాణం విసిరేసేటప్పుడు ఆ మూలకెళ్ళిన తర్వాత చేత్తో పట్టుకుని అడుగడేసేటట్టు స్టేజ్ని ఎంత బాగా వాడుకున్నారు అనడానికి అది నృత్యం చేసే వాళ్ళ ప్రతిభకి పట్టాభిషేకం. అందున మహిషాసురుడు అంతటి శోభానాయుడు గారు శృంగార రసం ఆవిష్కరిస్తే శివుడే తెల్లబోతే, మహిషాసురుడు మాత్రం అంత విచ్చలవిడిగా చేయడం నేను చాలా తెల్లబోయాను. అబ్బో ఆయన నాలుగు అంగల్లో దాటేసేవాడు స్టేజ్ని చివరి నుంచి ఆ చివరి వరకు, ఆ కొమ్ములు ఆయన నిజంగా రాక్షసుల్లాగే పరిగెత్తడంలో దీపాన్ని కూడా కింద పారేశాడు తన్నేసి. అంత గొప్పగా చేసేసి ఆఖరణ త్రిశూలం పెట్టి పొడిచేసి స్టేజ్ మధ్యలోకి వచ్చి పడిపోయి అయిగిరి నంది నినంది తమోది ని విశ్వ వినోది నినంది నుతే అని మహిషాసుర మర్దనీ జరుగుతుండగా పుష్పవృష్టి కరుస్తూ ఆవిడ వీరరసంతో ఇలా ఊగిపోతూ రౌద్రరసంతో, ఆ తరువాత ఋషుల యొక్క స్తోత్రానికి శాంతపడినటువంటి తల్లిగా ఆవిడ వేదిక మీద కూర్చుని ఉన్నప్పుడు ఉన్నటువంటి శాంతరసంలో అమ్మవారితోటి పూర్తి చేయడం, అత్యద్భుతంగా పండించారు నవరసాలను. కానీ నేను ఒక్క మాట మనవి చేయవలసి ఉంటుంది, అమ్మవారి విషయంలో శాంతము లేదని కాని, శాంతము రసము కాదని కాని, శాంతము ఉండకూడదని కాని, అమ్మవారు శాంతరసం ప్రకటించకూడదని కాని ఎవ్వరనరు. కానీ అమ్మవారిని శాంతరసం చెప్పకూడదు అంటారు. ఎందుచేత అంటే దానికి ఒక లక్షణం ఉంది, అమ్మవారు శక్తి స్వరూపం, శక్తి ఎప్పుడూ కదులుతుంది, అన్ని కదలికలు అణిగిపోయి ఏ భావోద్రేకము లేకుండా ఉండిపోతే శాంతమని గుర్తు. అందుకే శాంతం ఉంటే అన్నీ ఉంటాయి, శాంతం లేకపోతే ఏమీ ఉండవు. అలా అన్నీ అణిగిపోయి తనలో తాను రమించేవాడు శివుడు.

ఎప్పుడూ కదులుతూ ఉండేది అమ్మవారు. అమ్మవారు కానీ శాంతరసంలో కూర్చుంటే శివుడైపోయిందని లెక్క. ఇంకా కదిపేవాళ్ళు ఎవరు శివుణ్ణి? శివశక్త్యాయుక్తో భవతి శక్త ప్రభవితం. ఆయన కదలాలి, కామేశ్వరుడు అవ్వాలంటే ఆవిడ కదులుతూనే ఉండాలి. అందుకే అమ్మవారి విషయంలో శాంతరసంతో పూర్తి చెయ్యరు, వాత్సల్య రసంతో పూర్తి చేస్తారు. జగజ్జనని కాబట్టి ఆవిడ దృశాద్రగీయశ్యాదరదలిత నీలత్తలరుచాదవీయంసం దీనం స్నపయ కృపయాలోపి శివే అంటారు శంకరాచార్యుల వారు. బిడ్డల్ని చేసి వాత్సల్యాన్ని కురిపిస్తుంది ఆ తల్లి. ఆవిడ ఆ బ్రహ్మకీటజనని, ఈ లోకాలకన్నిటికీ తల్లి కాబట్టి వాత్సల్య రసంతో పూర్తి చేస్తారు. శాంతరసంతో ఉండకూడదని నేను అంటలేదు, కానీ శాస్త్ర మర్యాద గురించి నేను మాట్లాడుతున్నాను. చిట్ట చివర ఒక్క మాట చెప్పి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. నవరసనటభామిని అని దీనికి పేరుంచారు, కానీ నవరసనటభామిని అనేటటువంటి శబ్ద ప్రయోగాన్ని చెయ్యరు, అమ్మవారి మీద చెయ్యకూడదు అని. ఎందుచేత అంటే భామిని అన్న శబ్దాన్ని ప్రత్యేకించి జగదంబ స్వరూపమైనటువంటి అమ్మవారి మీద వాడకూడదు అని శాస్త్రమునందు నిషేధం. ఎందుకంటే సంస్కృతంలో ఏ పదమైనా సరే అది ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అంటే సుప్రీంకోర్టు అమరకోశం. అమరకోశాన్ని మించి ఇంకా సుప్రీంకోర్టు ఉండదు, అమరకోశాన్నే ఆధారం చేసుకుంటారు. అమరకోశం భామిని అన్న మాటకి వ్యుత్పత్తి చెప్పింది. అపారమైన కోపము తన స్వభావంగా ఉండి, కోపము స్వభావమైన కారణం చేత తత్సంబంధమైన రసములను మాత్రమే పండించగలిగినటువంటి స్త్రీకి భామిని అని పేరు. తప్ప కోపము స్వభావము కాకుండా ఇతర రసములను పోషించగలిగినటువంటి స్త్రీ అయితే ఆవిడ్ని భామిని అన్న పేరుతో పిలవకూడదు అని చెప్తారు. ఇప్పుడు పార్వతీదేవి యందు మీరు హాస్యరసాన్ని చూపించాలి అంటే ఆవిడ భామిని అయితే ఆవిడ తిరగబడుతుంది. ఆవిడ్ని ఏమైనా అన్నారనుకోండి, హాస్యానికి ఏమైనా అన్నా తమలపాకతో ఇందమ్మా అంటే తలుపు చెక్కతో అందమ్మా అంటుంది. కాబట్టి వెంటనే శృంగార రసం, హాస్యరసం ఇవి కుదరవు. కాబట్టి నవరసనట భామిని అన్న శబ్దాన్ని శాస్త్రీయ ప్రయోగం చేస్తూ 41వ శ్లోకంలో, మహీ మూలాధారే అన్న శ్లోకంలో నవరసములు ఆవిష్కృతమైనటువంటి అమ్మవారిని చూపిస్తే ఎప్పుడైనా ఏమని పిలవాలో పేరు చెప్పారు ఆయన. నవరస మహాతాండవ నటి అని పిలవాలి అని చెప్పారు. అందుకని అంతే పేరు. ఇప్పుడు నేను అలా ఎందుకంటారు అన్న దాని గురించి వ్యాఖ్యానం చేయడానికి సమయం సరిపోదు. నేను తప్పు అని అంటలేదు, కానీ శాస్త్రము చేత అంగీకార యోగ్యము మాత్రము కాదు అని. చాలా సంస్కారయుతమైనటువంటి తల్లి, అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించినటువంటి తల్లి విదుషీమణి, స్వయంగా రచన చెయ్యగలిగినటువంటి ప్రతిభాశాలి, అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన వారు, విశేషించి గొప్ప గురుభక్తి కలిగిన వారు. అందులో కోటేశ్వరరావు ఏమైనా మార్పు చెయ్యవలసింది ఉంటే మీరు సూచన చెయ్యవచ్చు అని నాకు స్వేచ్ఛ ఇచ్చిన కారణం చేత నేను నవరసనట భామిని అన్న శబ్ద ప్రయోగాన్ని శాస్త్రీయంగా చెయ్యరు, దాని బదులు శంకర భగవత్పాదులు ఏం చెప్పారో దాన్ని మనం స్వీకరించడం పరమశాస్త్రీయమవుతుంది, దాని వలన అమ్మవారు కూడా ఎంతో సంతోషిస్తుంది అని మనవి చేస్తూ, ఇంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని చూడగలిగినటువంటి అదృష్టాన్ని వసంత నవరాత్రుల్లో మనకి కల్పించినటువంటి సుబ్బారావు గారికి వ్యక్తిగతంగా మనందరి తరపున నేను కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, అంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని మాకు అందించి, ఒక పక్క ఇక్కడ నాట్యం చేస్తూ, ఒక పక్క అక్కడ అనౌన్స్మెంట్ చేస్తూ, ఓ పక్క వ్యాఖ్యానం చెప్తూ, ఓ పక్క శిష్యులందరికీ ఆదేశాలు ఇస్తూ, ఒక పక్క పాత్ర పరిచయం చేస్తూ, ఒక పక్క ఈ సంభారాలన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ, ఓ పక్కన అలాంటి అల్పజ్ఞులు చేసే చెప్పిన మాటలు కూడా వింటూ, అంత వినయంతో అంత ఔదార్యంతో ఉండగలిగినటువంటి ఆ తల్లి యొక్క వైభవానికి నటరాజు యొక్క అంశగా వచ్చినటువంటి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారికి నేను హృదయపూర్వకంగా కొవ్వాడ కాకినాడ ప్రజలందరి తరపున పెద్దరికాన్ని మీరు నాకు ఇస్తారు కాబట్టి నేను స్వతంత్రంగా తీసుకుని ఆవిడికి హార్దిక కృతజ్ఞతాంజలులను ఆవిష్కరిస్తూ, బ్రాహ్మీమయమూర్తులు అంటారు అసలు నటించడం సాధ్యం కాదటువంటి విషయాలు. బ్రాహ్మీమయమూర్తులు పిల్లలతో గోళీలు కూడా ఆడుకుంటారు, ఆ చేష్టితములు అద్భుతంగా ఉంటాయి. ఆవిడిప్పుడు సర్వం సాయిమయం అనేటటువంటి ఆ అద్భుతమైనటువంటి నృత్య కార్యక్రమాన్ని చేస్తారు. మళ్ళీ ఒకసారి పోతన గారు చెప్పినట్టు, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావిత్రావి హర్షోద్ధతయై, ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఒక ఇంద్రియం, నోటితో తాగవలసిన దాన్ని కన్నులతో తాగుదాం, చెవులతో తాగుదాం, అందుకు సంసిద్ధులు కావలసిందిగా ఇవాళ భగవద్గీతని పక్కన పెట్టే అంత గొప్ప నృత్య కార్యక్రమం

కార్యక్రమం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని దాన్ని ఒక్కసారి విహంగ వీక్షణం చేస్తూ కృతజ్ఞతాంజలులను ఆవిష్కరించడానికి అవకాశంగా ఇవాల్టి ఉపన్యాస కార్యక్రమాన్ని స్వీకరించినందుకు, భగవద్గీత చెప్పనందుకు నన్ను మన్నించవలసినదిగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తర్వాత కార్యక్రమాన్ని సుబ్బారావు గారు ప్రారంభింపజేస్తారని మీకు మనవి చేస్తూ స్వస్తి.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడుతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
2: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్నా లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకునగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
3: పదకత చాలా ఎక్కువ, అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశెనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
2: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేలను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది, మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ

0: బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
1: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చెయ్యవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
0: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉపదనాన్ని మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు, గోధుమలు జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
1: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
0: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గాని దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాంక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అర హెక్టారు పొలానికి అరకిలో ఇనాంక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇంక్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ల విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్ లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నోడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులని కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి.

0: పంట మార్పిళ్లలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెన్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెన్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ని తెరచి లోపల గులాబీ, ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapatiraju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swarup, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachan, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Ortho Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Badri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Pantinuppa, Pallu Padipoyaya, Chigula Nunchi Raktam Vastunda, Leka Maredena Palla Samasyato Ibbandi Padutunnara.
4: Mee Danta Arogyaniki Adhunika Treatment Andichi, Namakamaina Chiranama, Siridhanya Dental and Implant Center, Bhimavaram.
3: Danta Vaidya Vritti లో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు
4: డాక్టర్ పసుబులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్ ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును
4: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్ నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్ శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర విశాల్ మార్ట్ రోడ్ భీమవరం
3: సెల్ 9177612669

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 799607936.

0: FM 90.4.
1: వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే హర్షి. మరి లిజనర్స్, ఇవాళ్ళ ఆయుష్మాన్ భవలో ఊట బావిలో నుంచి నీళ్లు ఊరినట్లు శరీరంలో ఏదో ఒక భాగంలోంచి నొప్పులు పుడుతూనే ఉంటాయి. చాలా మందిలో ఇలానే జరుగుతుంది. అలా జరిగే శరీర తత్వానికి కీళ్లవాతం త్వరగా సోకుతుంది. కీళ్లలో నొప్పులు కలిగే వ్యాధిని ఆధునిక శాస్త్రపరంగా రుమాటిక్ వ్యాధి అంటారు. వాపు వచ్చిన కీళ్లు లేదా జాయింట్ పైన చెయ్యి వేస్తే ఎర్రగా వేడిగా ఉండి బాగా నొప్పి పుట్టడాన్ని రుమాటిక్ వ్యాధిలో ముఖ్య లక్షణంగా గమనించవచ్చు. ఒకటి, రెండు లేక అనేక జాయింట్లు ఇదే విధమైన పరిస్థితికి లోనై వాటి స్వరూపాన్ని కోల్పోయి పని చేయకుండా పోవడం కూడా జరగవచ్చు. రెండు ఎముకలు కలిసి కదిలే చోటుని జాయింట్ అంటారు. అక్కడ ఎముకలు, టెండాన్స్, లిగమెంట్స్ ఉంటాయి. ఇవి కాక మాంస కండరాలు కూడా అదనంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కీళ్ల నొప్పి వ్యాధిలో భాగమవుతాయి. రుమాటిక్ పదానికి బదులుగా ఆర్థరైటిస్ అనే మాటని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు పదాలకు స్పష్టమైన తేడా లేనప్పటికీ రుమాటిక్ వ్యాధుల్లో కేవలం జాయింట్ కి పరిమితమైన భాగాన్ని ఆర్థరైటిస్ అని వ్యవహరించడం జరుగుతుంది. ఆర్థరైటిస్ అంటే జాయింట్ వాచిపోవడం అన్నమాట. మరి కీళ్ల నొప్పుల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఆయుష్మాన్ భవన్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FIMAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లాటీ దెబ్బలు, కవుకు దెబ్బలు అంటుంటాం మనం. పైకి దెబ్బ తగిలినట్టే కనిపించకుండా తగిలే దెబ్బలన్నమాట. ఎంత తీపి పెడతాయో ఊహించవచ్చు కదా. కానీ అలాంటి దెబ్బలేవి తగలకుండానే కండరాలు ఎక్కడివక్కడ పట్టుకుపోయినట్టు బాధపెట్టే వ్యాధిని ఫైబ్రోమయాల్జియా అంటారు. ఒక్కోసారి ఇది దీర్ఘకాలిక వ్యాధిగా కూడా మారిపోతుంది. దీని వలన వ్యక్తిలో ఒక విధమైన నిస్తానం ఆవహిస్తుంది. ఏదైనా ఒక శరీర భాగం నొప్పితో బిగుసుకుపోయినట్లు అనిపించడం, తలనొప్పి, నిద్రభంగం, ఏదో ఒక నిర్ణీత సమయానికి మెలకువచ్చి నిద్ర పట్టకపోవడం, మానసికంగా దిగులు, ఆందోళన, దుఃఖంగా అనిపించడం, ఏదైనా కండర భాగం వాచిపోవడం, తిమ్మిరి పట్టడం, ఇలాంటి లక్షణాలు తరచూ కనిపించినప్పుడు వైద్యుడి సలహా తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మాంసావృత వాత వ్యాధి అంటారు. వాతదోషం వికృతి చెంది మాంస కండరాన్ని ఆవరించి నాడీ వ్యవస్థని అస్తవ్యస్తం చేసి ఒక విధమైన అతిస్పందనని కలిగిస్తుంది. అంటే గోరుగుచ్చుకుంటే మేకు దిగినంత బాధ పుడుతుందన్నమాట. దీన్ని

ప్రెషర్ సెన్సిటివిటీ అంటారు. వాతు దోషాన్ని అదుపులో పెట్టుకోగలగడమే దీనికి చికిత్స. శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం కూడా కండరాల నొప్పులకు ప్రధాన కారణం కావచ్చు. మధ్య మధ్యలో అయినా కొంచెం కొంచెం నడుస్తూ శరీరానికి శ్రమని అలసటని కలిగిస్తుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతుంటాయి. వ్యాధి తీవ్రతని అంచనా వేసే పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోగి బాధ తీవ్రతను ఖచ్చితంగా అంచనా వేయడానికి వైద్యానికి ఉపకరించే అంశాల గురించి తెలుసుకుందాం. నొప్పి ఒక జాయింట్ లోనే వస్తుందా లేదా అనేక జాయింట్లలో వస్తుందా? నొప్పి ఎప్పుడు మొదలైంది? ఎంత కాలంగా ఉంటుంది? నొప్పి ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది? తగ్గకుండా ఎంతసేపు నొప్పి నిలబడి ఉంటుంది? నొప్పి కారణంగా రోగి తన విధులు తాను నిర్వహించుకోగలుగుతున్నాడా లేదా? ఈ రకమైన వ్యాధి లక్షణాలు రోగి కుటుంబంలో ఇంకా ఎవరికైనా ఉన్నాయా? వంశపారిపరంగా వస్తున్న అంశాలేమైనా ఉన్నాయా? వ్యాధి రావడానికి ముందు యాక్సిడెంట్లు గాని, దెబ్బలు తినడం గాని, గాయాలవటం గాని జరిగిన చరిత్ర ఉందా? ఈ వ్యాధికి దారితీసిన ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా? ఈ వ్యాధి ఇతర శరీర భాగాలకు ఏమైనా అపకారం కలిగిస్తుందా? వాపు కారణంగా జాయింట్ స్వరూపం మారిపోయిందా? ఉదాహరణకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మోకాలు కుక్కమూతిలాగా అయిపోతుంది. అందుకని క్రోస్ట్ శీర్షం అంటారు ఆయుర్వేదంలో. ఇలా అనేక ప్రశ్నలతో శరీరంలోని ఇతర అవయవాల పనితీరును కూడా అంచనా వేసి అప్పుడు రుమాటిక్ వ్యాధి సాధ్యమో అసాధ్యమో నిర్ధారించగలుగుతారు వైద్యులు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కీళ్ల నొప్పులకు మందులు వాడుతూ గుండె నొప్పి కారణంగా రోగి మరణించే ప్రమాదం ఉంటుంది కదా. కీళ్ల నొప్పుల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. Cell 9989838444.
2: After a short break, welcome back to Ayushman Bhava. కాళ్ళు, చేతులు, నడుము, మెడ, వెన్ను, భుజాలు, వేళ్ళు ఇలా సర్వాంగాలన్నీ ఆశ్రయించిన వాతం ప్రకోపం చెంది ఈ వ్యాధిని తీసుకువస్తుంది. అందువలన ఒళ్ళంతా నొప్పి, బాధ, వాపు, శరీరంలో అదురు, వణుకు లాంటివి ఏర్పడతాయి. సంధిబంధనాలు అన్నీ శిథిలమయ్యి పగలగొడుతున్నట్లు పోట్లు కలుగుతాయి. నొక్కితే నొప్పి, తాకితే వేడి, వాపు జాయింట్లలో కనిపిస్తుంది. కుడి చేతి వైపు వస్తే ఎడమ చేతి వైపు కూడా రావడం లాంటి లక్షణాలు జాయింట్లలో కలుగుతాయి. చేతి మణికట్టు, చేతి వేళ్లు ఎక్కువగా బాధని కలిగిస్తాయి. మెడ, భుజాలు, మోచేతులు, మోకాళ్ళు, పాదాలలోకి ఈ వ్యాధి త్వరగా ప్రవేశిస్తుంది. మనిషి నిస్త్రాణం అవుతారు. అప్పుడప్పుడు జ్వరం, ఒంట్లో ఏమీ బాగోలేదు అనిపించే లక్షణాలు కనిపిస్తాయి. ఉదయం పూట నిద్రలేవగానే ఒక అరగంట సేపు నొప్పితో అవయవాలు బిగుసుకుపోయినట్లుగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు ఈ నొప్పులు ఆ వ్యక్తితో కలిసి సహజీవనం సాగిస్తుంటాయి. మరి కీళ్ల వాతానికి దారితీసే పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీర తత్వం అనేది వంశపారపర్యంగా సంక్రమించే అంశం. కీళ్ల వాత వ్యాధి రావడానికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కారణం అనే ఆధునిక వైద్యుల సిద్ధాంతానికి ఈ ఆయుర్వేద సిద్ధాంతం సరిపోతుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఈ ఇమ్యూన్ వ్యవస్థలోకి కొన్ని ప్రత్యేకమైన జీన్స్ ఏవో ప్రవేశించి కీళ్ల వాతం వచ్చే శరీర తత్వాన్ని తీసుకువస్తాయని శాస్త్రవేత్తల నమ్మకం. ఈ జీన్స్ ని గుర్తించగలిగారు. అయితే కీళ్ల వాతం ఉన్న వారందరిలోని ఈ జీన్స్ కనిపించడం లేదు. ఈ జీన్స్ ఉన్న వారందరికీ కీళ్ల వాతం రావడం లేదు. అందువలన ఈ సిద్ధాంతాన్ని గట్టిగా వ్యాప్తి చేయలేకపోతున్నారు. కీళ్ల వాతం వచ్చి ఈ జీన్లు కూడా ఉన్నప్పుడు బహుశా వ్యాధి తీవ్రంగా ఉండవచ్చు. ఆర్ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి కూడా. మరి లిజనర్స్, కీళ్లవాతం రావడానికి కారణాలు, కీళ్లవాతం రాబోయే ముందు ఎలా తెలుస్తుంది అనే విషయాలని రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. ఇచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి.

సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
4: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజర్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0816-2377-9623-7295.
1: గత 19 అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం యూజ్ ఆఫ్ కెన్ టు ఇండికేట్ ఎబిలిటీ ఇనెబిలిటీ ఆంగ్ల పాఠం వింటారు.
1: ఆంధ్రదేశంలో పల్లాటి యుద్ధం గురించి తెలియని వారుండరు. పల్లాటి యుద్ధమన్నా పల్లాటి వీరులన్నా ముందుగా గుర్తుకొచ్చేది ఎవరో తెలుసా? సమత, శౌర్యగుణం, త్యాగనిరతికి మారుపేరైన బ్రహ్మనాయుడు. ఆనాటి పల్నాటి వీరులకు మూలపురుషుడైన ఆ వీర బ్రహ్మనాయుని గురించి ఈరోజు తెలుసుకుందాం.
2: క్రీస్తు శకం 12వ శతాబ్దంలో నేటి గుంటూరు జిల్లాలోని గురజాల పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పల్నాటి రాజ్యాన్ని హైహయ వంశరాజైన అనుగురాజు పాలించాడు. అనుగురాజు ఆస్థానంలో దొడ్డనాయుడు సర్వసైన్యాధిపతి.
1: దొడ్డనాయుని కుటుంబం అనుగురాజుతో పాటు ఉత్తర భారతదేశంలోని చేది దేశం నుంచి దక్షిణ భారతదేశానికొచ్చి స్థిరపడింది. అందువల్ల ఈ రెండు కుటుంబాలు ఎంతో ఆత్మీయంగా కలిసిండేవి. దొడ్డనాయుని మరణానంతరం అతని కుమారుడైన బ్రహ్మనాయుని తన మంత్రిగా నియమించుకున్నాడు అనుగురాజు. అప్పట్నుంచి రాజ్యాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపించసాగాడు బ్రహ్మనాయుడు.
2: ఇలా ఉండగా ఓనాడు వేటకు వెళ్లి తిరిగి వస్తున్న అనుగురాజుకు నాగమ్మ అనే ఆమె చిట్టిగామలపాడు అనే గ్రామంలో విందు ఏర్పాటు చేసింది. ఆమె ఆతిథ్యానికి మెచ్చుకుని ఏదైనా వరం కోరుకోమన్నాడు రాజు. అందుకు నాగమ్మ తనకు 7 ఘడియలపాటు మంత్రి పదవిని కావాలి అని కోరింది. రాజు అంగీకరించాడు. అయితే ఆ వరాన్ని తనకు కావలసి వచ్చినప్పుడు వాడుకుంటానని చెప్పి అనుగురాజుతో ఓ పత్రాన్ని రాయించుకుంది నాగమ్మ. ఆనాటి నుంచి నాగమ్మ గురజాలకు వస్తూ పోతూ అక్కడి రాజ్య వ్యవహారాలు తెలుసుకుంటూ ఉండేది.
1: అనుగురాజు మరణించిన తర్వాత అతని కోరిక మేరకు అతని పెద్ద కుమారుడైన నలగాముడికి పట్టాభిషేకం చేశాడు బ్రహ్మనాయుడు. నలగాముడు మైలమాదేవి కుమారుడు. అనుగురాజు చిన్న భార్యలైన వీరవిద్యాదేవి, భూరమాదేవి కుమారులందరినీ సమానంగా చూస్తూ రాజ్యాన్ని, రాజవంశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు బ్రహ్మనాయుడు. ఓ రోజు బ్రహ్మనాయుడు పట్టణంలో లేని సమయం చూసి నలగాముడు కొలువు తీరి ఉండగా నాగమ్మ ప్రవేశించింది.
3: ప్రభువులు నలగామరాజుకు నాగమ్మ ప్రణామాలు.
4: ఆసనం స్వీకరించండి నాగమ్మ గారు. ఏదైనా అత్యవసర కార్యమా?
3: మీ ఆదరానికి కృతజ్ఞురాలు ప్రభు. ఒకనాడు ఇది అనుగురాజు నాకు రాయించి ఇచ్చిన కమ్మ.
5: పలనాటి ప్రభువులమైన మేము వేటకు వెళ్లిన సందర్భమున అలసిపోయిన మాకు చిట్టిగామాలపాడు గ్రామంలోని పంటరెడ్డి వారి ఆడపడుచు, చౌదరి రామిరెడ్డి కూతురు, ఆరువెల్లి వారి కోడలూ అయిన నాగమ్మ అందించిన ఆతిథ్యాన్ని మెచ్చి ఆమె కోరికలను మన్నిస్తూ ఆమె ఆశించినప్పుడు 7 ఘడియలు మాత్రం పల్నాటి రాజ్య మంత్రి పదవిని నిర్వహించు అవకాశాన్ని అధికారపూర్వకముగా ఇవ్వనైనది. ఇట్లు అనుంగురాజు.
4: ఇది మా తండ్రి గారు మీకిచ్చిన వరం. అయితే
3: ఆ మహారాజు ఈనాడు లేకున్నా మీరు న్యాయం తప్పరని, వారి మాటను పాటిస్తారని ఆశతో వచ్చాను ప్రభు.
4: మేము న్యాయం తప్పడమా? ఇప్పటి నుంచి 7 ఘడియల వరకు మీరు మా అమాత్యులు. వీరనాయకులారా, సభికులారా, మా తండ్రి గారు ఇచ్చిన మాట ప్రకారం నాగమ్మ గారు మన పల్లాటి సీమకు అమాత్యులు. అదియును 7 ఘడియలు మాత్రమే సుమా.
3: వీరనాయకులారా, సభికులారా, ప్రభువు నలగామరాజు నాకు అమాత్య పదవి ఇచ్చిన ఈ సందర్భంలో నేను నాయకురాలు బిరుదాన్ని స్వీకరిస్తున్నాను.
4: సంతోషం నాయకురాలు నాగమ్మ గారు. ఈనాటికి కొలువు చాలిస్తున్నాం.
3: భటులారా, మీరు నా ఆజ్ఞలను పాటించాలి. పాటిస్తే ప్రభువు చేత మీకు ధన కనక వస్తు వాహనాలు నిప్పిస్తాను. మన ప్రభువుకు మనం

0: సంపదను సమకూర్చాలి. ఒక్క ఘడియలో బ్రహ్మరాయుని మిత్రుల భవనాలు కొల్లగొట్టి వాళ్ళ ఇళ్లలోని ధనాన్నంతా తెండి.
1: ఏ మాట్లాడరు, ఇది నా ఆజ్ఞ, వెళ్ళండి.
2: బ్రహ్మనాయుడు ఇప్పుడు అమాత్యుడు కాదు, నాయకురాలు నాగమ్మ పలనాటి రాజ్యానికి ఇప్పుడు అమాత్యురాలు. వెళ్ళండి, చెప్పిన పని చెయ్యకపోతే మీ తలలు తెగిపోతాయి. చేశారా, బహుమానాలే. ఇంకా బ్రహ్మనాయుని శాశ్వతంగా ఎలా వెళ్ళగొట్టాలో నాకు తెలుసు. ఎవరక్కడ, ఏటేటా రాజధనాగారానికి వచ్చే పన్నుల లెక్కలున్న కవిలలు తండి, వెళ్ళండి.
3: నాగమ్మ గారా, ఈవేళప్పుడా?
2: ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండవలసిన రాజ్య వ్యవహారాలకు వేళలుండవు ప్రభు.
3: ఏమిటంత ప్రమాదం?
2: మీరు రాజ్యభారాన్నంతా బ్రహ్మనాయుడికి అప్పగించి నిశ్చింతులై ఉన్నారే, అదే ప్రమాదం.
3: ఏమిటి మీరనేది? మాకు పితృ సమానులైన బ్రహ్మనాయుని గారినే మీరు
2: శంకించడం లేదు ప్రభు, అవమానించడం అంతకంటే లేదు. జరిగిన వాస్తవాల్ని బయట పెడుతున్నాను.
3: ఏమిటా వాస్తవాలు?
2: ఈ మూటల్లోని ధనం చూడండి, ఇది రాజకోశంలో ఉండవలసినదే. మరి ఎక్కడ ఉందో మీకు ఇప్పటి వరకు తెలీదు.
3: ఎక్కడ ఉంది?
2: బ్రహ్మనాయుని మిత్రుల భవనాల్లో. ఇవిగో కవిలలు, వీటిని బట్టి మనకి రావలసిన ఈ హెచ్చు ధనమంతా మనకి కాకుండా బ్రహ్మనాయుడు తన మిత్రుల ఇళ్లకు పంపించేవాడని దీన్ని బట్టి తెలుస్తోంది.
3: నేను నమ్మను.
2: నమ్మక తప్పదు ప్రభు, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికే నేను వచ్చాను ప్రభు. మీరు నిశ్చింతగా ఉండండి, నేను చెయ్యవలసినదంతా చేస్తాను.
3: ఏం చేస్తారు?
2: ముగ్గురు మలిదేవులను చెరసాలలో వేయిస్తాను.
3: నాగమ్మ గారు, వారు మా తమ్ములు, పైగా పిన్నవారు.
2: కానీ వారికి పట్టాభిషేకం చేసి తాను అమాత్యుడవ్వాలని కుట్ర పన్నుతున్నాడు ఆ బ్రహ్మనాయుడు.
3: అసంభవం. అయినా నాపై వారికి ఆగ్రహం ఎందుకు కలిగింది?
2: పదవి పోవడమే దానికి కారణము ప్రభు. నలగాముడెవ్వడు నాయకురాలెవత్తే పలనాటిని పాలించడానికి అని పలుకుతున్నాడు బ్రహ్మనాయుడు బీరాలు.
3: బీరాలు పలుకుతున్న ఆ బ్రహ్మనాయుడు ఇక రాజమందిర ప్రవేశానికి అనర్హుడు.
4: అలా తనను నలగాముడు రాజమందిర ప్రవేశానికి అనర్హుడుగా నిర్ణయించిన విషయం బ్రహ్మనాయుడికి తెలిసి బాధపడి విధి వైపరీత్యం అని అనుకున్నాడు. రాజబందీలుగా ఉన్న పసివారైన మలిదేవాదులను నాగమ్మ దురాగతాలకు బలికాకుండా రక్షించుకోవాలని నిశ్చయించాడు. ఆ పనికి కన్నమదాసే తగినవాడని కన్నమదాసును పిలిచాడు.
5: కన్నమ్మ
6: తండ్రి,
5: అహర్నిశలో కన్నబిడ్డలా కాపాడుకుని అతని రాజ్యక్షేమాన్ని కాంక్షించి నన్ను నలకాముడు ఏం చేశాడు? రాజమందిర ప్రవేశానికి అనర్హుడన్న.
6: సముద్రంలా గంభీరంగా ఉండే మీ మోమున విచారమా?
5: కన్నమా, నా గుండె పగిలిపోతుందయ్యా. పసివారనే జాలి కూడా లేకుండా బాలమలిదేవులను చెరసాలలో వేశాడయ్యా నలగాముడు. ఏమిటి వైపరీత్యం? అనుగురాజుకిచ్చిన వాగ్దానం నిలబడేనా? నలగాముడొక ప్రక్క, మలిదేవాదులు ఒక ప్రక్క, ఎవరిని వదలను, ఎవరిని కాపాడుకో. చెన్నకేశవ, నాకేమిటి పరీక్ష?
6: తండ్రి, ప్రమాదములో ఉన్నది మలిదేవులు, కనుక ముందు వారినే కాపాడదాం.
5: సమయోచితమైన మాట పలికావు కన్నమ్మ. నీవు సొరంగ మార్గం గుండా వెళ్ళి మలిదేవులను కాపాడి నాకు అప్పగించు.
6: మరి సైన్యం అప్రమత్తమైతేను?
5: మన వీర నాయకులతో చెప్పు గురజాలను చుట్టుముట్టమని.
6: జయ చెన్నకేశవ.
7: బ్రహ్మనాయుడికి ఇచ్చిన మాటకై కన్నమ్మదాసు అతి ప్రయాసతో ముగ్గురు మలిదేవుల్ని రక్షించి బ్రహ్మనాయుడికి అప్పగించాడు. మలిదేవులకు రాజ్యాన్ని పంచి ఇవ్వమని బ్రహ్మనాయుని మాటగా నలగాముని అడగడానికి రాజమందిరానికి వెళ్లాడు కన్నమ్మదాసు.
3: కన్నమ్మా, నీవా?
6: నేనే నలగామరాజా. ఏ భయంగా ఉందా? నిన్నేమీ చంపనులే, ఆడుదాని మాట విని ధర్మం తప్పి తమ్ముళ్ళని కూడా తలంతక మలిదేవులను బందీ చేస్తావా? పంచు, నీ తమ్ముళ్లకు రాజ్యం పంచు.
3: కన్నమా, ఇలా నీవు కంఠం మీద కత్తి పెట్టి రాజ్యం పంచమంటే నాకు ఎలా వీలవుతుంది? బ్రహ్మనాయుడే మాకు పెద్ద, ఆయన్నే ఎవరి పాలు వారికి ఇప్పించమని చెప్పు.
6: ఆ మాట మీదే ఉండు, ఈ లోపల ఆ మాయదారి మాటలు

0: విని మనసు మార్చుకున్నావో? జై చెన్నకేశవ.
1: నలగాముని అనుమతితో బ్రహ్మనాయుడు పల్నాటి రాజ్యాన్ని రెండు భాగాలు చేశాడు. గురజాల రాజధానిగా నలగాముడు, మాచర్ల రాజధానిగా పెదమలిదేవుని రాజులుగా నిర్ణయించాడు. పెదమలిదేవుడు చిన్నవాడు కావడం చేత అతని పేరిట బ్రహ్మనాయుడే పాలించేటట్లు ఏర్పాట్లు చేశాడు. మలిదేవులతో కలిసి మాచర్లకు వెళ్ళాడు బ్రహ్మనాయుడు.
2: కన్నమ్మ, చంద్రవంకకు వచ్చి జలకాలాడి మజిలీ చేసిన ఈ తావే పెదమలిదేవుని రాజధాని. ఈ మాచర్లను మరో గురజాల చేద్దాం. రాచవాడలు, అంతఃపురాలు, నాట్యశాలలు, సుందర మందిరాలు నిర్మించడానికి పనివారిని పురమాయించు.
0: అటులనే తండ్రి.
2: చెన్నకేశవునికి ఆలయ నిర్మాణం జరగాలి. పండితులను, పురోహితులను పిలిపించు. ఆగు, ఇదిగో రాజపత్రం. ఇది తీసుకొని వీరనాయకులకందరికీ ఎవరెవరు ఏ ఏ విధులు నిర్వహించాలో వివరించు. అందరినీ అప్రమత్తం చేయి.
0: తమరాజ్ఞ.
2: ఈనాడు మనం మాచర్లు అడుగుపెట్టిన రోజు. ప్రజలందరికీ చాపకూడు పెట్టించు.
0: తండ్రి, ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు ఇంకా మనము తెలుసుకోకుండా?
2: కన్నమ్మా, చెన్నకేశవస్వామి ప్రసాదాన్ని వారు, వీరనక ప్రజలందరూ చాప మీద ఏక పంక్తిని కూర్చుని భుజించకున్న బ్రహ్మన్న ఆపోషణం పట్టడని చెప్పు. బ్రహ్మన్న చాపకూటికి రండని ప్రజలందరికీ చాటింపు వేయించు.
0: తమ సమతాహృదయం జగమెల్లా ఎరిగినదే తండ్రి, చాపకూటికి చాటింపు వేయిస్తాను.
3: ఆ విధంగా బ్రహ్మనాయుడు మాచర్లను మరో గురజాలగా తీర్చిదిద్దాడు. పల్నాటి రాజ్యాలు రెండూ సుభిక్షంగా ఉన్నాయి. కొంతకాలానికి బ్రహ్మనాయుడు పెదమలిదేవుని వివాహం, పట్టాభిషేకం చేశాడు. గురజాలకు నలగాముడు, మాచర్లకు పెదమలిదేవుడు రాజులుగా రాజ్యం చేయసాగారు.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం యూజ్ ఆఫ్ కెన్ టు ఇండికేట్ ఎబిలిటీ, ఇనెబిలిటీ ఆంగ్ల పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం యూజ్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్డ్స్ వన్స్ ట్వైస్ ఆంగ్ల పాఠం వింటారు.
3: బ్రహ్మనాయుడు చరిత్ర ప్రసిద్ధికెక్కిన పల్నాటి వీరుడు. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో గురజాలను రాజధానిగా పల్నాటి రాజ్యాన్ని పాలించిన అనుగురాజుకు బ్రహ్మనాయుడు మంత్రి. అనుగురాజు మరణంతో అతని పెద్ద కుమారుడైన నలగామరాజు రాజయ్యాడు.
1: నలగాముని కొలువులోకి నాగమ్మ ఒక లేఖతో ప్రవేశించింది. అది అనుగురాజు తనకిచ్చిన వరపత్రమని, తనకిప్పుడు ఆ వరం కావాలని కోరింది. ఆ విధంగా 7 ఘడియల పాటు మంత్రిగా ఉండడానికి అనుమతిని పొంది బ్రహ్మనాయుని మిత్రుల ఇళ్లలోని ధనాన్ని కొల్లగొట్టి తెప్పించింది నాయకురాలు నాగమ్మ.
3: ఆ ధనమంతా బ్రహ్మనాయుడు మోసంతో మిత్రులకు అందించారని నలగామునికి చెప్పి అతనికి బ్రహ్మనాయునిపై అనుమానాన్ని కలిగించింది. దాంతో రాజమందిరంలోకి బ్రహ్మనాయుడికి ప్రవేశం లేదన్నాడు నలగాముడు.
1: అంతేకాదు, నాగమ్మ మాటలు విన్న నలగాముడు తన తమ్ములైన మలిదేవాదులను బందీలుగా చేశాడు. ఈ విషయాలన్నీ తెలిసిన బ్రహ్మనాయుడు కన్నమ్మదాసును పిలిచి అతనితో మలిదేవాదులను రక్షించాడు. నలగాముని అనుమతితో పల్నాటి రాజ్యాన్ని రెండుగా చేశాడు.
3: గురజాలకు నలగాముని, మాచర్లకు పెదమలిదేవులను రాజులుగా నిర్ణయించాడు. పెదమలిదేవునికి వివాహం, పట్టాభిషేకం చేసి తాను మంత్రిగా మాచర్లను సుభిక్షం చేశాడు బ్రహ్మనాయుడు.
1: పెదమలిదేవుని వివాహానికి పిలుపు వెళ్లినా రాలేదు నలగాముడు. అయినా అన్నదమ్ములను ఒకటి చేయాలన్న కోరికతో మలిదేవుని పెళ్లి కట్నాలను నలగామునికి ఇవ్వడానికి గురజాలకు బయలుదేరాడు బ్రహ్మనాయుడు.
3: బ్రహ్మనాయుడు వస్తున్నాడన్న కబురు తెలిసి సంతోషంతో మంగళవాద్యాలతో ఆదరంగా రాజమందిరానికి ఆహ్వానించాడు నలగాముడు. నలగాముడు బ్రహ్మనాయునితో కలిసి ఉండడం చూడలేకపోయింది నాగమ్మ. నలగాముని ఎలాగైనా బ్రహ్మనాయునికి దూరం చేయకపోతే తన మనుగడకు ముప్పు వాటిల్లుతుంది అనుకుంది.
1: అందుకే నలగాముడు ఏకాంతంలో ఉండగా వెళ్లి బ్రహ్మనాయుడిపై అసూయ ద్వేషాలను నూరిపోసింది నాగమ్మ. బ్రహ్మన్న పగవాడని, బలమైన శత్రువు పొరుగున ఉండడం ఏ రాజుకూ మంచిది కాదని, ఎలాగైనా శత్రువును లొంగతీయడమే రాజనీతి అని బోధించింది. పథకం వేసి బ్రహ్మన్నను ఓడిస్తానని నలగామునికి మాట ఇచ్చింది నాగమ్మ.
3: సహజంగా పందాల

0: అంటే బ్రహ్మణకు చాలా ఇష్టం. అది తెలిసిన నాగమ్మ కోడిపందాలను పెట్టి బ్రహ్మణను పాల్గొనేలా చేసింది. అందులో బ్రహ్మణ కోడి గెలిచింది. అందరూ బ్రహ్మణ గెలిచాడని అరిచారు. అందుకు నాగమ్మ ముందుకొచ్చి,
1: గెలుపు ఓటమి లేని వట్టి పందెం గెలిస్తే ఏం వింత బ్రహ్మణ గారు? ఇదొక పోరాటమా, ఇది ఒక కోళ్ళ?
2: నాగమ్మ గారు, ఆ మాట కూడా నిజమే. పణం ఏంటో చెప్పండి, పందెం ఆడుదాం.
1: నిజంగా మీకు పందెం మీద కోరిక ఉంటే బ్రహ్మణ గారు, ఇరువురి రాజ్యాలను పణంగా పెడదాం. ఓడిన వారు రాజ్యం వదిలి 7 ఏళ్లు వనవాసం చెయ్యాలి.
2: 7 ఏళ్లు వనవాసమా? మాకు అంగీకారమే, అలాగే కానివ్వండి.
1: కాని ఇప్పుడు కాదు, తొలి ఏకాదశి నాడు పందెం.
2: మీ అభిష్టం.
3: తొలి ఏకాదశి నాడు జరగబోయే కోడిపందాల కోసం పానుగల్లు నుంచి చిత్రమైన కోడిపుంజును తెప్పించాడు భ్రమనాయుడు. దాని పేరు చిట్టి మల్లు. నాగమ్మ తెప్పించిన కోడి పేరు నల్లమల్లు. తొలి ఏకాదశి నాడు కోడిపందం మొదలైంది.
0: చిట్టిమల్లు ధాటికి నల్లమల్లు ఆగలేకపోయింది. నాగమ్మ చూసింది. కుట్రతో బిషపు కత్తులను రహస్యంగా నల్లమల్లు కాళ్లకు కట్టించింది. దానితో చిట్టిమల్లు నేల కొరిగింది. నాగమ్మ ఆనందానికి అవధుల్లేవు.
1: బ్రహ్మన్న గారు, ప్రజలందరి సమక్షంలో మేము పందెం గెలిచాం. మాట ప్రకారం మాచర్లను వదిలిపోండి.
2: ఆడి తప్పడి బ్రహ్మనాయుడు, పదండి.
3: అలా పందెంలో ఓడించానని నాగమ్మ బ్రహ్మనాయకునితో సహా మలిదేవాదులను అడవులకు పంపించింది. మలిదేవాదులతో, వీరనాయకులతో బ్రహ్మనాయుడు మండాదికి వెళ్లాడు. అక్కడ కూడా సహపంక్తి భోజనాలతో సంతర్పణలు జరిగాయి. గోసంపద పెరిగింది. వారు సుఖంగా ఉన్నారని తెలిసి వారి గోవులను కొల్లగొట్టే ప్రయత్నం చేసింది నాగమ్మ.
0: 7 ఏళ్ల వనవాసం పూర్తి చేశాడు బ్రహ్మనాయుడు. ఆ తరువాత తమ రాజ్యాన్ని తమకిమ్మని నలగాముని అడగడానికి అలరాజును గురజాలకు పంపుతున్నాడు బ్రహ్మనాయుడు.
2: నాయన అలరాజ, వనవాస గడువు తీరింది. నలగాముని రాజ్యమడగడానికి నీవే యోగ్యుడవు. నీ తండ్రి కొమ్మరాజు నిన్ను పంపడానికి సమ్మతించలేదు. నా కొడుకు బాలచంద్రుని అతనికి దత్తత ఇస్తాననే మాట ఇచ్చి నిన్ను పంపుతున్నాను. జాగ్రత్త సుమా, నేర్పుతో కార్యాన్ని సాధించు.
4: మీరు చెప్పినట్లు మన భూమిని ఇయ్యమని ఆ నలగాముని అడుగుతాను. వారు ఇచ్చినచో అది వారికి మర్యాద. లేకున్నా
2: సంధి సామరస్యం కోసం కాని పగ పెంచుకోవడానికి కాదు.
4: క్షమించండి, మీ మాట ప్రకారమే చేస్తాను.
2: కన్నమా, నీ వల్లమలునితో వెళ్ళి ఎప్పుడూ వలరాజును ఏమరక ఉండు. జాగ్రత్త, వెళ్ళండి. జై చెన్నకేశవ,
5: జై చెన్నకేశవ.
3: అలా బ్రహ్మనాయుని వద్ద సెలవు తీసుకుని గురజాలకు బయలుదేరి వెళ్లారు అలరాజు, కన్నమదాసులు. నలగాముడు, నాగమ్మ కొలువులో ఉండగా తాము వచ్చిన పనిని వివరించాడు అలరాజు. పందెంలో రాజ్యాన్ని ఓడిపోయారని, ఓడిన రాజ్యం తిరిగి ఇవ్వమని అడగడం వీర లక్షణం కాదని, వచ్చిన దారినే తిరిగి వెళ్లమన్న నాగమ్మ మాటలకు ఉగ్రుడవుతాడు అలరాజు.
0: నాగమ్మ కారణంగానే అందరూ ఇన్ని అగచాట్లు పడుతున్నారని, అన్నదమ్ముల మధ్య కలహాలు చెలరేగి యుద్ధంగా మారబోతోందని, నాగమ్మను బతకనివ్వరాదని, ఆమెను చంపివేస్తానని కత్తిదూస్తాడు అలరాజు. నలగాముడు అలరాజుతో రాయబారి కత్తిని దియ్యరాదని వారిస్తాడు. అలాగైతే పోరుకు సిద్ధం కాండని చెప్పి మాచర్లకు తిరుగు ప్రయాణమవుతారు అలరాజు, కన్నమదాసులు.
3: మాచర్లకు తిరుగు ప్రయాణమవుతున్న అలరాజును ఎలాగైనా మట్టుపెట్టాలన్న ఉద్దేశంతో నాగమ్మ ఒక విషపూరితమైన పూలగుత్తిని తయారు చేయించింది. అలరాజు బాల్య స్నేహితుడైన కొమ్మ జీయరును పిలిపించింది. జీయరు తానా పనిని చేయలేనని చెప్పగా, చెప్పిన పని చేయకపోతే వంశనాశనం చేస్తానని బెదిరించి జీయరుతో పూలగుత్తిని అలరాజు వద్దకు పంపింది నాగమ్మ.
4: మిత్రమా అలరాజా. మిత్రమా, ఎన్నాళ్లకు కలిశాం. ఏం చేస్తున్నావు జీయరు?
6: అదో ఆ దేవాలయంలో అర్చన. నీవు వస్తున్నావని తెలిసి ఎవరికీ తెలియకుండా ఈ ప్రసాదాన్ని తెచ్చాను. మన రెండు రాజ్యాల క్షేమాన్ని కాంక్షించి దీన్ని త్వరగా స్వీకరించు మిత్రమా. ఆ రాక్షసి నాగమ్మకు దేశమంతా కన్నులే.
4: కార్యార్థినై వచ్చిన నన్ను తిరిగి వచ్చే వరకు ఏ ప్రసాదం ముట్టవద్దని, ఏ వస్తువు తాకవద్దని మా తల్లిగారి ఆజ్ఞ.

0: మిత్రమా, నా ఆత్మీయతకు ఆ భగవదాశీర్వాదానికి చిహ్నంగా కనీసం ఈ పూలనైనా స్వీకరించాలి రాజా.
1: సరే, ఇలా ఇవ్వు మిత్రమా.
0: ఇవిగో, నాకిక వేళైంది. ఆ నాగమ్మతో నాకేం తిప్పలు రానున్నవో. అంతా భగవద్ అనుగ్రహం, నీకు శుభం కలుగ్గాక.
1: నీవు అభిలషించినట్లుగానే మన రెండు రాజ్యాల క్షేమానికి ఆ చెన్నకేశవుడే రక్ష.
0: వస్తాను మిత్రమా.
1: మంచిది.
2: రాజా, ఆగు ఆగు, ఆ పూలను తాకవద్దు. అమ్మ మాట గుర్తు తెచ్చుకో, వెంటనే ఆ పూలను పారవేయి.
1: కన్నమా, జియ్యరు నాకు బాల్య స్నేహితుడు. నేనంటే అతనికి అపరిమితమైన అనురాగం. అతనిచ్చిన ఈ పుష్పాలు దివ్య సుగంధాలను వెదజల్లుతాయే కాని విషజ్వాలలు చిమ్మనేరవు. అబ్బా, ఎంత సువాసన, ఎంత మధురంగా.
0: ఏమిటిది కన్నమా?
2: రాజా,
0: నా కళ్ళు తెరిపోతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఏం జరుగుతుంది కన్నమా? నా ప్రాణం నిలిచేట్టు లేదు.
2: రాజా,
0: నన్ను చెట్టు నీడకైనా.
2: రాజా రాజా, ఏమైంది అలా రాజా?
3: ఆ రాక్షసి పన్నిన పన్నాగమే ఇది. నన్ను నమ్మి నా తండ్రి గారు మీ వెంట పంపితే వెంట ఉండి కూడా కాపాడుకోలేకపోయాను కదయ్యా. అయ్యో, అలరాజా అలరాజా.

0: రాయబారానికి వెళ్లిన అలరాజు గురజాలలోనే మరణించాడన్న వార్త వీరనాయకులను కుదిపివేసింది. మాచర్లలో యుద్ధ భైర్యం రోగింది. కారిమపూడి రణరంగంలో ఇరు సేనలు ఢీకొన్నాయి. పోరు హోరాహోరీగా జరిగింది.
1: బాలచంద్రుడు కూడా యుద్ధం జరుగుతున్నదని విని మిత్రులతో కలిసి యుద్ధభూమికి వచ్చి నరసింహుని యుద్ధంలో చంపుతాడు. శత్రువులను వెన్నంటి పోరాడుతూ యుద్ధభూమిలోనే వీరమరణం చెందాడు.
0: బాలచంద్రుడు కూడా మరణించాడన్న వార్త వినగానే ప్రళయరుద్రుడయ్యాడు బ్రహ్మనాయుడు. అతన్ని ఎదిరించి నిలిచే శక్తి ఎవ్వరికీ లేదు. నలగాముడు భయంతో ఎక్కడో దాక్కున్నాడు. చివరకు నాగమ్మ బ్రహ్మన్నతో యుద్ధానికి సిద్ధమైంది.
2: బ్రహ్మన్న గారు, ఆగండి. మిమ్మలనెదిరి నిలుచువారెవ్వరూ లేరనుకుందురేమో. నన్ను ఓడించినా గాని మీరు ముందుకు పోజాలరు. కాచుకోండి.
3: నాగమ్మ గారు, తప్పుకోండి. మీకిది తగని పని.
2: బ్రహ్మన్న గారు, రానున్న 7 తరాల వారు కీర్తించదగిన కారణ పురుషులు. మీరు ఉదాత్త చరిత్రులు. మీతో పోరిన నా జన్మ ధన్యమవుతుంది.
3: తప్పుకోండి నాగమ్మ గారు, మీకిది తగదు. ఈ శూలం నాకు ఈశ్వర ప్రసాదం. దీన్ని స్త్రీల మీద ఉపయోగించాలి.
2: దాన్ని విడిచి కత్తి పట్టండి బ్రహ్మన్న గారు. ఎటులైనను నాతో యుద్ధము చెయ్యక తప్పదు.
3: ఈ శూలం చేతిలో ఉండగా దీన్ని విసర్జించి మరొక ఆయుధం పట్టుతాం. తప్పుకోండి నాగమ్మ గారు.
2: అది కుదరని పని. కాచుకోండి నా ఖడ్గ ప్రహారాన్ని.
3: స్త్రీవని నిన్ను ఉపేక్షించాను. కాచుకో.
2: బ్రహ్మన్న ఉగ్రుడై వస్తున్నాడు. ఆ మహా తేజస్సును కన్న భాగ్యం నా జన్మకిగా చాలు. నేనిక పారిపోక తప్పదు, పారిపోక తప్పదు, పారిపోక తప్పదు.
4: నాయన గారు, నన్ను క్షమించండి. మీ ఔదార్యం జగద్విదితం. నా తప్పుల్ని బాల్య చేష్టితాలుగా మన్నించి ఈ అఖండ పల్నాటి రాజ్యాన్ని ఉద్ధరించండి. మీ అమాత్య పదవిని మీరే స్వీకరించండి.
3: ఎందుకు నాయన నాకు పదవి? నోరు విప్పక ముందే మనసు తెలిసి పనులు చేసే నా బిడ్డక్క నమదాసు ఏది? ప్రాణాధికంగా నన్ను ప్రేమించి అనుసరించే శౌర్యధనులైన వీరనాయకులేరి?

0: నేను బిడ్డల కంటే అధికంగా ప్రేమించి కాపాడిన నీ తమ్ములందరూ ఏరయ్యా ఏరయ్యా? ఒక బచ్చలారని నా ముద్దు బిడ్డడు బాలచంద్రుడేడి. చిన్న కేశవ నామంతో సాపంచి భోజనాలతో పునీతమైన పల్నాటి రాజ్యమేది ఏదయ్యా? ఆ పల్నాటి రాజ్యం రాత్రు రక్తసిక్తమైన ఈ నేలపై రక్తాశ్రు పంక్తులలో చాపలను వెయ్యనా? ఈ శ్మశానంలో వీరనాయకుల శవాల మధ్య రక్తపు కూడు నేర్చిననా? వద్దు నలగామా, వద్దు. నీవే ఏలుకో, నీవే ఏలుకో. ఇకనైనా స్వయంగా ఆలోచించి పాలించు. ఆ చిన్నకేశవుడు నీకు రక్ష. జై చిన్నకేశవ, జై చిన్నకేశవ, జై చిన్నకేశవ.
1: ఇప్పుడు ఒక దేశభక్తి గీతం.

మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం యూజ్ ఆఫ్ కెన్ టు ఇండికేట్ ఎబిలిటీ ఇన్ఎబిలిటీ మరియు యూజ్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్డ్స్ వన్స్ ట్వైస్ ఆంగ్ల పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
4: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2397 96 237 295.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్.

0: డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0818162234.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెంత కలిసాం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది.
3: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
2: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
3: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
1: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉన్ని రోడ్, భీమవరం.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్.

0: టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిసనర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, శరీరంపై మమకారం పోవాలి అంటే ఎండే కొద్దీ వేరుశెనక్కాయలు గింజ వేరు పడ్డట్టు గురుబోధ అనే జ్ఞానాగ్ని వల్ల తన నుంచి తాను వేరుపడతాడు. నేను పోతే నాది పోతుంది కదండి. అంటే మన శరీరంపై ఉన్న మమకారం పోవాలి అంటే మరి వేరుశెనక్కాయ చూడండి, ఎండే కొద్దీ కూడా వేరుశెనక్కాయలు మరి గింజ వేరు పడ్డట్టు గురుబోధ అనే జ్ఞానాగ్ని వల్ల తన నుంచి తాను వేరుపడతాడు. నేను పోతే నాది అనేది కూడా పోతుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఇలా నేనటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చేనిగర్పు వెంకటేష్ గారు, లత, వర్షిణి, వంశీ, చైతన్య, ధన్యశ్రీ, హృత్విక్, రాస్, హజీరా, లక్ష్మి, సంపత్ కుమార్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ప్రతిరోజు వినిపిస్తున్న కొత్త కొత్త విషయాలు చాలా చాలా బాగుంటున్నాయి, తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము, సంతోషం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే నేరం నాది కాదు ఆకలిది ఈ చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలని నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి పంచదేవతల ఆరాధన విశేష ఫలం గురించి తెలుసుకుంటాం. మరి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఆధ్యాత్మిక ఫలాలు పొందడం కోసం పంచదేవతలను ఆశ్రయించాలి. మరి పంచాయతనం అంటారు కదండి, మరి పంచాయతనం అంటే ఎవరు అంటే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, దేవి, మహావిష్ణువు. ఈ ఆరాధన వల్ల ధర్మ అర్థ కామ మోక్షములు నిత్యం కూడా పొందొచ్చు. ఆయా దేవతలిచ్చే ఫలాలు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా మనం గణేష ఆరాధన ఫలం గురించి తెలుసుకుందాం. మరి ముద్గల ఆర్ గణేష్ పురాణ్ ఏం చెప్తుందంటే, సర్వ పూజ్యో యతో దేవ సర్వకార్యేషు విఘ్నహృత్ తస్మాత్తం పూజయిత్వాతు సర్వాన్ కామాన్ సమస్నుతే అంటుంది. అంటే ఏ పని ప్రారంభించినా విఘ్నాలను తొలగించే తొలిదేవుడు గణపతి. అందువల్ల ప్రతి వ్యక్తి తన కోరికలు నెరవేరడానికి, అనగా ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏవైనా సరే తన కోరికలు నెరవేరడానికి ముందుగా గణపతి అనుగ్రహాన్ని పొందాలి. ఇక రెండవది సూర్య ఆరాధన ఫలం. మరి భవిష్య పురాణం ఏం చెప్తోందంటే, ఆయురారోగ్యమైశ్వర్యం ధనం ధాన్యం యశస్త్రియః ఆదిత్య పూజనా దేవ లభతే మానవో భువిహి అంటుంది. ఈ భూమిపై మానవుడు సూర్యభగవాను ఆరాధించడం వల్ల మాత్రమే దీర్ఘాయుషు, సకల ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనధాన్యాలు, కీర్తి మరియు సంపదలను పొందుతాడు. ఇక తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన ఫలం. మరి షట్ ఆయతన ఫలం స్కాంద పురాణం ఏం చెప్తోందంటే, జ్ఞానశక్తి ధరో దేవు గుహోమయి సమర్పిత యస్య ప్రసాదాత్ లభ్యంతే సర్వశక్తి మహామత్యః అంటాడు. అంటే జ్ఞానశక్తిని ధరించిన గుహుడు అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్తు నా స్వరూపమే. ఆయన అనుగ్రహం ప్రత్యక్షంగా లభించిన వారికి సమస్త ఆత్మబల శక్తులు మరియు సత్యజ్ఞాన బుద్ధి సిద్ధిస్తాయి. ఇక తర్వాత శివారాధన ఫలం. మరి శివపురాణం ఏం చెప్తోందంటే, ధర్మార్థ కామ మోక్షాణ దాతా సంపూర్ణ సంశయ తస్మాత్ సర్వాత్మనా దేవ పూజనీయో మహేశ్వర అంటోంది. అంటే ధర్మం, అర్థం అనగా ఐశ్వర్యం, కామం అనగా కోరికల నివృత్తి, శాంతి, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేది సందేహం లేకుండా ఆ శివుడే. కాబట్టి సకల ప్రాణులు, దేవతలు తమ సర్వాత్మన ఆ మహేశ్వరుణ్ణి పూజించాలి. ఇక తర్వాత దేవి ఆరాధన ఫలం. మరి దేవి భాగవతం ఏం చెప్తోందంటే, భుక్తి ముక్తి ప్రదాయని దేవి భక్త కల్పలతాపర తస్మాత్ సర్వాత్మనా దేవి పూజనీయ విచక్షణహే అని చెప్తోంది. అంటే ఆ పరాశక్తి పార్వతీదేవి భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షం వంటిది. ఆమె భక్తులకు ఈ లోకంలో ఐశ్వర్యం అనగా భుక్తి మరియు పరలోకంలో మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి వివేకవంతులైన వారు ఎల్లప్పుడూ కూడా దేవిని ఆరాధించాలి అని చెప్తారు.

ఉంది. ఇక తర్వాత శ్రీ మహావిష్ణు ఆరాధన ఫలం. మరి విష్ణు పురాణం ఏం చెప్తోందంటే, యస్మిన్ విష్ణు సదా తుష్ట తత్ర శ్రీ సర్వదా స్థిత ఆరోగ్యమైశ్వర్యమతులం జ్ఞానం మోక్షం చ విందతి అని చెప్తోంది. అంటే శ్రీ మహావిష్ణువు ఎవరిపై ప్రసన్నుడై ఉంటాడు వారి వద్ద లక్ష్మీదేవి నిరంతరం స్థిరంగా ఉంటుంది. అంతేకాక వారికి సాటి లేని ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం మరియు మోక్షం కూడా ప్రాప్తిస్తాయి అని చెప్తోంది అనమాట. మరి అలానే స్కాంద పురాణం ఏం చెప్తోంది, పంచదేవతల పంచాయతన ఆరాధన ఫలం గురించి స్కాంద పురాణం ఏం చెప్తోందంటే, రవిం శంభుం విష్ణుం విఘ్నేశం భువనేశ్వరం పూజయిత్వా నరో భక్త్యా సర్వాన్ కామాన వాప్ను యాత్. రవి అనగా సూర్యుడు, శంభుడు అనగా శివుడు, విష్ణువు, విఘ్నేశ్వరుడు మరియు అమ్మవారు ఈ పంచదేవతలను భక్తితో పూజించే మానవుడు తన సమస్త కోరికలను పొందుతాడు అని చెప్తోంది. అంటే సూర్యుణ్ణి, శివుణ్ణి, విష్ణువుని, గణపతిని, అమ్మవారిని ఈ పంచదేవతలను కూడా భక్తితో పూజించే మానవుడు తన సమస్త కోరికలను పొందుతాడు అని చెప్తోంది. ఇక పద్మపురాణం ఏం చెప్తోంది, పంచాయతన పూజాయాం రతానాం పుణ్యకర్మణాం నాస్తి సంసారజం దుఃఖం విష్ణులోకం స గచ్చతి అని చెప్తోంది. అంటే పంచాయతన పూజయందు ఆసక్తి కలిగిన పుణ్యాత్మలకు సంసార బంధమైన దుఃఖాలనేవి ఉండవు. వారు సమస్త పాపాల నుండి విముక్తులై అంత్యలో పరమపదాన్ని పొందుతారు అని చెప్తోంది. మరి విఘ్నేశ మర్కం గిరిజామదీశం విష్ణుంచ షణ్మాతురేత్య స సర్వ పాపై పరిముక్త దేహ ప్రయాతి విష్ణు ప్రమదస్య ధామ. అంటే విఘ్నేశ్వరుడు, సూర్యుడు, అమ్మవారు, శివుడు, విష్ణువు మరియు షణ్ముఖుడు ఆరుగురు కూడా మాతృకుల పుత్రుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. ఈ ఆరుగురు దేవతలను కూడా ఎవరైతే పూజిస్తారో వారు సమస్త పాపాల నుండి విముక్తులై పరమపదాన్ని పొందుతారు అని చెప్పి చెప్తోందనమాట. లిజనర్స్, మరి పంచాయతన గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. అంటే చాలామంది ఏంటంటే ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు అనేది తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. పంచాయతం అంటే గణపతి, శివుడు, విష్ణువు మరి సూర్యుడు, అమ్మవారు, కుమారస్వామి ఈ ఆరుగురిని పూజిస్తే చాలా చాలా మంచిదన్నమాట. ఓకే లిజనర్స్, మరి అలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి, మరి కార్యక్రమాలు అయితే వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం జీవన తరంగాలు చిత్రం నుండి ఈ జీవన తరంగాలలో అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

స్పిరిచువల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇక ఈనాడు మన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. నీవు వదిలిపెట్టడానికి నిరాకరించే భావమే నీకు అత్యంత భారంగా మారుతుంది. కోపం, భయం, పశ్చాత్తాపం, గర్వం, బాధ వంటి భావాల్ని మనసులో పెట్టుకుని తిరిగితే అవే మనం మోసే భారంగా మారుతాయి. వాటిని అణచివేయడం కాదు, గమనించి వదిలేయడం నేర్చుకుంటే మనసు అనేది తేలికవుతుంది. భారం భావంలో లేదు, దాన్ని నాది అని పట్టుకుని నేనులో ఉంది. పట్టుకోవడం ఆగితే భారం కూడా ఉండదు. వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు, మనశ్శాంతి కోసం అనవసరమైన భారాన్ని దింపుకోవడం. మరి స్టోరీలోకి వెళ్దామా. మరి రైలు మెల్లగా స్టేషన్ను వదిలి బయలుదేరుతుంది. కిటికీలోంచి చల్లని గాలి లోపలికి వస్తుంది. మరి ఎదురుగా ఒక చిరునవ్వుతో కూర్చున్న సుమారు 65 ఏళ్ల ఒక మహిళ కనిపించింది. ఒక చిన్న బ్యాగ్తో ఒంటరిగాని మనాలీకి ప్రయాణిస్తోంది. మరి ఆసక్తిగా నేను అడిగాను, ఆంటీ ఒంటరిగా వెళ్తున్నారా, మరి భయం వేదా అని. ఆమె నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో సంవత్సరాల భారాన్ని దించేసిన ప్రశాంతత కనిపించింది. ఆమె చెప్పింది, మరి బాబు అందరూ కూడా నా చుట్టూ ఉన్నప్పుడే నాకు ఎక్కువ భయం ఉండేది, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, అందుకే నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నాను అని. ఆ ప్రయాణంలో ఆమె చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ఏంటంటే, అన్నింటినీ నియంత్రించాలని కోరికను వదిలేశాను. మరి ఇంతకుముందు నా భర్త, పిల్లలు, ఇంటి ఖర్చులు అన్నీ కూడా నా నియంత్రణలో ఉండాలి అనుకునేదాన్ని. ఇప్పుడు వాటిని ఇసుకల చేతి వేళ్ల మధ్య జారిపోనిచ్చాను. జీవితం చాలా తేలికగా అనిపిస్తోంది. ఇక రెండవది, మరి ఇతరులపై అంచనాలు పెట్టుకోవడం మానేశాను. నా కొడుకు ఫోన్ చేస్తే సంతోషమే, చేయకపోయినా బాధ లేదు, నేను అతనికి జన్మనిచ్చాను, జీవితాంతం నాపైనే బాధ్యత తీసుకుని ఒప్పందం చేయలేదు. ఇక మూడు, ఇతరులను మార్చాలని ప్రయత్నించడం మానేశాను. 50 సంవత్సరాలు నా భర్తను మార్చాలని ప్రయత్నించాను, ఆయన మారలేదు, చివరికి నేను మారాను. నా జీవితంలో శాంతి వచ్చింది. అందరినీ సంతోషపెట్టాలని తపనను వదిలేశాను. కోడలు, బంధువులు, సమాజం అందరినీ సంతోషపెట్టే క్రమంలో నన్ను నేను మర్చిపోయాను. ఇప్పుడు నాకు నేను నిజాయితీగా ఉంటాను అనేది ఉంది. ఇక ప్రతి చిన్న తప్పుకు నన్ను నేనే నిందించుకోవడం మానేశాను. కూరలో ఉప్పు తక్కువైనా రోజుల పాటు బాధపడేదాన్ని. ఇప్పుడు నేను దేవతను కాదు మనిషిని అని నవ్వుకుని ముందుకు వెళ్తున్నా. ఇక ప్రతిఫలం గురించి ఆందోళన పడటం మానేశా. రైలు సమయానికి వస్తుందా, ఆలస్యమవుతుందా, అది నా చేతుల్లో లేదు, అందుకే ఒక కప్పు టీ తాగుతూ కిటికీ బయట అందాలను ఆస్వాదిస్తూ ఉంటా. ఇక తర్వాత, రేపటి భయంతో ఈ రోజును త్యాగం చేయడం మానేశా. రేపు మోకాళ్ళ నొప్పులు నొప్పి చేస్తాయేమో అని ఈరోజు కొండ ఎక్కకుండా ఎందుకుండాలి, ఈరోజు ఎక్కగలిగితే ఎక్కుతాను. ఇక తర్వాత, నా నియంత్రణలో లేని విషయాలపై శక్తిని వృధా చేయడం మానేశా. ప్రభుత్వం ఏం చేస్తోంది, పొరుగువారు ఏమంటారు, వాటిని వదిలేశా. ఇప్పుడు నా రక్తపోటు కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నన్ను నేను చూసుకుంటున్నాను, నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలు ఏమన్నా ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తున్నా. కిటికీ బయట చూస్తూ ఆమె చాలా చెప్పింది, నది ఏ దిశలో ప్రవహించాలో నేను నిర్ణయించలేను, కానీ తుఫాన్ వచ్చినప్పుడు నా పడవ సమతుల్యం కోల్పోకుండా చూసుకోవడం మాత్రం నా చేతిలో ఉంది, ఎందుకంటే తెడ్లు నా చేతుల్లోనే ఉన్నాయి. ఇక తరువాత చిరునవ్వుతో ఇలా అంది, ఇక శాంతి అనేది షాపింగ్ మాల్స్లో దొరకదు. రాత్రి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలిగే దిండులో ఉంటుంది. భయం లేకుండా ఒంటరిగా నడవగలిగే అడుగుల్లో ఉంటుంది. మరి మనాలి చేరుకోగానే దిగేందుకు సిద్ధమవుతూ ఆమె తిరిగి చూసి ఇలా అంది, యవ్వనంలో నా చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించడానికి జీవితాన్ని వెచ్చించాను, ఇక వృద్ధాప్యంలో నన్ను నేను మళ్ళీ నిర్మించుకుంటున్నాను, అందుకే ఇప్పుడు నా ముఖంలో చిరునవ్వు ఉంది, ఎందుకంటే భారాలన్నీ దించేశా, ఇప్పుడు మిగిలింది నేను మాత్రమే. సంతోషం అనేది జీవితంలో మరిన్ని విషయాలను కూడబెట్టుకోవడం వల్ల కాదు, మనల్ని భారంగా మార్చే వాటిని వదిలేయడం వల్ల ప్రారంభమవుతుంది. వదిలేయడం కూడా ఒక కళ. ఆ కళను నేర్చుకున్న వారి నిజమైన శాంతిని, తృప్తిని ఆస్వాదిస్తారు. మరిది ఒంటరిగా జీవించేవారికి ఒక ఊరట మరియు సాధన అనేది అవుతుంది.
ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, చోటప్పటి నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ్, పృథ్వీరాజ్, రుద్ర గణేష్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్

చేశారు. శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. మరి నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి వికాసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరి ఇప్పుడు సరదాకు ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. మరి స్టోరీ పేరు వచ్చేసి పకోడీలు. మరి ఇదిగో వీధి చివర పెంకుటింట్లో తాయారమ్మ గారు నిన్న పులిహోర పెట్టారు. అప్పప్పప్పా ఏమి రుచి, ఏమి రుచి! ప్లేటు ఖాళీ అవుతుంటే ఏడుపు వచ్చిందనుకో. మరోసారి పెట్టించుకుని తిన్నాను. ఆవ పెట్టినట్లుగా ఉన్నారు. మరి మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుతుంటే అబ్బో ఆ రుచి చెప్పలేను. ఒక్కొక్కళ్ళు చెయ్యి అలాంటిది. మరి పడకు కూర్చీ

కూర్చుని పకోడీలు తింటూ అన్నారు రామావతారం గారు. అవునవును, ఇప్పుడు పేకల వరకు మెక్కుతున్నారే ఉల్లిపాయ పకోడీలు, అవి నేను చేసినవే, ఎలా ఉన్నాయి? మరి మీనాక్షమ్మ గారు బూర్లి ముకుళ్ళలోంచి చట్రంతో పకోడీలు తీస్తూ అన్నారు. బయట వాళ్ళు చేసినవి బాగున్నాయంటే ఒప్పుకోవు కదా, పోనీ నువ్వు రుచిగా చేస్తావు అంటే అదీ చేత కాదు. ఈ పకోడీలు చూడు, రుచి పచి లేని మైకా కాగితల్లా నములుతున్నట్లుగా ఉన్నాయి. కోపంతో చేతుల పళ్ళెం కాస్త విసిరికొట్టారు రామావతారం గారు. అయ్యో అయ్యో, మీకు చాలాసార్లు చెప్పాను చేతిలో విసిరి కొట్టద్దు అని, అవన్నీ ఎవడెత్తుతాడు, మీ తాత అంటూ వంటటి గుమ్మం దగ్గరకు వచ్చి గావు కేకలు పెట్టారు మీనాక్షమ్మ గారు. ఇంతలో పని మనిషి ప్రగతి ఇల్లు తొడవడానికి వచ్చింది. ఇదిగో ప్రగతి, ఆ పకోడీల పళ్ళెం జారి కింద పడిపోయింది, కాస్తంత పళ్ళెంలోకి ఏరుంచితే అయ్యగారు వాకింగ్ నుంచి వచ్చాక ఆ అబగా తింటారు, ఆకలితో ఉంటారు కదా అని చెప్పి మీనాక్షమ్మంది. మరి గదిలో నాలుగు వైపులా పడ్డ పకోడీలన్నీ ఏరి ప్లేట్లో వేసి బల్ల మీద పెట్టింది పని మనిషి ప్రగతి. ఇక రామావతారం గారు మొహం కడుక్కుని వాకింగ్కు వెళ్ళిపోయారు. మరి పళ్ళెంలో పకోడీలు పొట్లం కట్టి పని మనిషి ప్రగతికిచ్చి ఏదో చెప్పారు మీనాక్షమ్మ గారు. ఇక వాకింగ్కి వెళ్ళొచ్చిన రామావతారం గారు, ఇదిగో చెబితే నీ కోపం వస్తుంది కానీ ఈరోజు తాయారమ్మ గారు పకోడీలు పెట్టారు, కరకరలాడుతూ బహు కమ్మగా ఉన్నాయి, అలా చేయడం నీకు ఈ జన్మలో రాదు, నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ, ఏం చేస్తాం అంటూ స్నానానికి బయలుదేరారు రామావతారం గారు. ఈయన మారడు అనుకున్నారు మీనాక్షమ్మ గారు స్నానానికి బయలుదేరిన భర్త వైపు కొరకొరా చూస్తూ. ఇక స్నానం పూర్తయ్యాక పకోడీల గురించి మళ్ళీ మొదలెట్టబోయారు రామావతారం గారు. ఇక తమరు నోరు మూసుకుంటే మంచిది, తమరక్కడ తిన్నవి నేను చేసిన పకోడీలే, ప్రగతికి ఇచ్చి పెంపాను, సొల్లు కబుర్లు మాని నోరు మూసుకుని పాడ కుర్చీలో పడుకోండి అంటూ ఆవేశపడ్డారు మన మీనాక్షమ్మ గారు. అదండి సంగతి, అంటే ఇంతకీ ఆవిడ చేసిన పకోడీలే మరి పక్క ఆవిడిచ్చి పంపించినట్లుగా పొట్లం కట్టి పెడితే అబ్బాయి ఏం రుచి అని చెప్పి ఆయన లొట్టలేసుకుంటూ తిన్నాడు, అంతేగాని ఆవిడ చేసింది మాత్రం బాగాలేదు అని చెప్పి చెప్పాడు అనమాట. ఒక లిజినెస్ మనకు చక్కని ఫన్నీ ఫన్నీ స్టోరీ తెలుసుకున్నాం కదా. ఇకలా నేను మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి అక్టోబర్ 7 అనగా ఈరోజు ప్రపంచ మంచి పనుల దినోత్సవం అంటున్నారు, మరి శుభాకాంక్షలు అంటున్నారు. మరి మీరు ఎప్పుడు కూడా మీ మా మన రేడియో విష్ణు ఛానల్ వాహికగాను ఆ వాహికలో ప్రసారమయ్యే అనేక చక్కని కార్యక్రమాలన్నింటిలోనూ తలమానికంగా అగ్రస్థానంలో నిలిచేటటువంటి సరదాగా కాసేపు కార్యక్రమం వేదికగా తెలియజేసినటువంటి మన అందరి అభిమాన కార్యక్రమమైన సరదాగా కాసేపు కార్యక్రమం ద్వారా తెలియజేసేటటువంటి అద్భుతమైన విషయాలు వింటూ విన్నటువంటి ఆయా కార్యక్రమాల్లో ఆంతర్యాన్ని మననం చేసుకుంటూ మంచి మంచి ఆలోచనలతోనూ ఆ మంచి ఆలోచనలు సహాయంతో మంచి పనులతోనూ మసలుకుంటూ మన జీవితాలను మంచి మార్గంలో పయనింపచేసేలా అందరూ అనుక్షణం పరితపిస్తూ మన జీవితాలను కొనసాగించాలని, అలానే మంచి మంచి కార్యక్రమాలను వింటూ విన్నటువంటి ఆ కార్యక్రమాల్లో అంతర్గతంగా నిమిళీకృతమైన ఆ సారాంశాన్ని ఆంతర్యాన్ని అనునిత్యం అనుక్షణం మననం చేసుకుంటూ మంచి స్నేహితులతో మంచి పనులతో మంచి ఆలోచనలతో మంచి మార్గాన్ని పయనించే అదృష్టాన్ని శక్తిని మనకు ప్రసాదించవలసిందిగా ఆ దేవదేవుణ్ణి మనస వాచ కర్మణ కోరుకుంటూ అందరూ కూడా మంచి మార్గంలో పయనించాలని కోరుకుంటూ మన ఆలోచన విధానం మీదే మన మనసు, మన నడవడిక, మన ప్రవర్తన, మనం మాట్లాడే తీరు అన్నీ ఆధారపడి ఉంటాయి కాబట్టి అందరికీ అన్నింటికీ ముఖ్యం మన ఆలోచన విధానం. అందువల్ల అందరూ కూడా మంచి ఆలోచనలతో మంచి మార్గంలో పయనించాలని కోరుకుంటున్నాను అంటున్నారు. మరి మరోమారు మా విజయ బంగారు తల్లికి మన రేడియో విష్ణు ప్రసారాలను లిజినెస్కి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే కాలర్స్కి అందరికీ కూడా మరి మంచి ప్రపంచ మంచి పనుల దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. మరి ఈ సందర్భంగా ఒక మంచి మాట అయితే అడుగుతున్నాను అంటున్నారు. ఇక చిత్రం వచ్చేసి మరి సింగీతం శ్రీనివాసరావు గారి తొలి చిత్రమైన నీతి నిజాయితీ. మరి ఈ చిత్రం నుండి సి నారాయణ రెడ్డి గారి రచనలో, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో సుశీల గారు ఆలపించినటువంటి మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్టుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: Che bo
1: లిస్నర్స్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనంటే మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోమందు ఒక చిన్న స్టోరీ తెలుసుకుందామండి. మరి వరుణ్, వందన భార్యాభర్తలు చాలా మంచి జంట, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మరి వారికి పెళ్ళై 10 ఏళ్ళైంది. వారికి ఉన్న లోటు ఒక్కటే, మరి ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు. మరి 10 ఏళ్ళు కూడా పిల్లలు లేరన్న లోటు తప్ప ఇద్దరి మధ్య పెద్ద భేదాభిప్రాయాలు అనేవి లేవు. మరి 10 ఏళ్ళైనా పిల్లలు కలగలేదని, వందన్ను వదిలేయమని, వేరే పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా నా వేణు నా ప్రాణం, నేను తన్ను వదిలి ఉండలేను అని వరుణ్ వందన్ను అపురూపంగా చూసుకునేవాడు. మరి ఇంకొన్ని నెలల్లో వారి 11వ పెళ్లి రోజు రాబోతోంది. మరి అప్పటిలోగా పిల్లలు కలుగుతారు అని శుభవార్త తెలియాలని ఇద్దరు కూడా గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలోనే ఒకరోజు వరుణ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే రోడ్డు పక్కన భార్య ఎవరో అబ్బాయితో కలిసి వెళ్లటం చూశాడు. ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇక తర్వాత మళ్లీ వారంలో ఇంకో 2 చోట్ల వందన అదే అబ్బాయితో మార్కెట్ దగ్గర రోడ్డు మీద కనపడింది. వరుణ్కి చిన్నగా ఒక అసహనం అనేది మొదలైంది. ఏమవుతోంది మా బంధంలో అనే సందేహం రూపుదిద్దుకుంటోంది. మరి వారం తర్వాత ఆ రోజు వరుణ్ ఇంటి వైపు వస్తుండగా అదే అబ్బాయి భార్యను ఇంటి ముందు దించి బాయ్ అని చెప్తూ మరి గుడ్ బై కిస్ పెట్టాడు ఇక భార్యను దుడిపైన. ఇక అది చూసి ఒక కోపంతో రగిలిపోయాడు వరుణ్. ఇంటికెళ్ళాడు.

ఆలోచిస్తున్నాడు. నీళ్లు తాగుదామని మరి గ్లాస్ జగ్ చేతిలోకి తీసుకుని గ్లాసులో నీళ్లు పోసుకుంటున్నాడు. ఇక ల్యాండ్ లైన్ ఫోన్ మోకింది. ఫోన్ తీశాడు. ఒక చేత్తో, మరి హలో డియర్, మేం డిన్నర్కి వస్తున్నాంలే, నువ్వు రమ్మన్నావుగా అని ఒక మగ గొంతు వినిపించింది. ఇక వినలేక కోపంగా ఫోన్ దడేయమని పెట్టేశాడు. ఇక ఫోన్ చేసి మాట్లాడింది ఆ అబ్బాయి అయ్యుంటాడు అని పిచ్చి కోపం వస్తోంది వరుణ్కి. ఇక వందన, నా భార్య, తను నేను కోల్పోతున్నానా అనే అభద్రత ఏర్పడింది. భయం వేసింది. ఆవేశంలో చేతులు వణుకుతున్నాయి. మరి పట్టు తప్పి చేతిలో గాజు కాస్త గాజు జగ్గు కాస్త చెయ్యి జారి కింద పడిపోయింది. మరో శబ్దానికి ఏంటి వరు, ఏమైంది అంటూ రూమ్లోంచి వచ్చింది వందన. పెళ్లినాటి చీర, తనకిష్టమైన ఆకుపచ్చ చీరలు అందంగా తయారై ఉంది వందన. తెలియని పిచ్చి కోపంతో చీపో అని వందన్ను ఒక్క తోపు తోసేశాడు వరుణ్. కిందన్న గాజు పింకుల మీద బోర్లా పడిపోయింది వందన. బాధగా అరిచింది. ఆవేశంలో ఉన్న వరుణ్కి వందన బాధతో చేసిన ఆర్తనాదం వినబడలేదు. పిడికిళ్లు బిగించి రెండు పిడికిళ్లు ఒకదానితో ఒకటి కచ్చగా కొట్టుకుని ఒక నిమిషానికి తేరుకుని తల విదిలించుకుని కిందకి చూశాడు. వందన కదలకుండా పడుంది. వీణు అంటూ భార్యను పైకి లేపాడు. పొట్టకి గుండెలకి గాజు పింకులు గుచ్చుకుపోయి రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది వందన. వీణు, ఏమైందిరా అంటూ ఒక్కసారిగా వీణుని పైకి లేపాడు. వీణు చేతిలో బలంగా పట్టుకుని ఉన్న లెటర్ ఒకటి ఉంది. అది తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. వీణుని భుజాన్ని వేసుకున్నాడు వరుణ్. హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఐసీయూలో ఉంచారు వందన్ని. ఇక బయట బల్ల మీద చేతన లేని స్థితిలో కూర్చున్నాడు వరుణ్. జరిగిందంతా విపరీతమైన బాధ కలిగిస్తూ ఉంది. వీణు చేతి నుంచి తాను తీసుకున్న ఉత్తరం గుర్తొచ్చి జేబులోంచి ఉత్తరం తీసి చదువుతున్నాడు. మరి వరు, నా బంగారం, నీకు చెప్పాలంటే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అందుకే లెటర్ రాస్తున్నా. నేను తల్లిని కాబోతున్నా అనిపించింది. కానీ ఒకటికి రెండు సార్లు పరీక్ష చేయించుకుని పూర్తి నమ్మకంగా మనం తల్లి తండ్రి కాబోతున్నాం అని తెలిసాకే నీకు ఈ పెద్ద శుభవార్త చెబుదాం అనుకుంటున్నాను. నీకు ఓ విషయం చెప్తాను విను. చాలా కాలం అయ్యింది మా అన్నయ్యను కలిసి, మన పెళ్లికి రాలేదు. మా పెద్దమ్మ కొడుకు అని చెప్పాను కదా, అతను ఈ మధ్యనే కలిశాడు. మంచి డాక్టర్ అతని, నాకు చికిత్స చేసే డాక్టర్. అతని భార్య నాకు ఈ శుభవార్తను నిజం అని చెప్పారు. మనం తల్లి తండ్రి కాబోతున్నాం. మన పాపలకు 5 నెలలు, అంతా బాగుంటుందట. ఈరోజు అన్నా వదిన్ని డిన్నర్కి పిలిచా, వారు వస్తారు. వారు వచ్చేలాగా నీకు ఈ ఉత్తరం ఇద్దామని రాస్తున్నా అని రాసింది. అది చదివిన వరుణ్కి చాలా బాధ వచ్చింది. ఏమిట్రా ఈ కర్మ, నాకు అన్నీ మంచి జరగబోతున్న సమయంలో ఏంటి నాకు ఈ అనుమానం, నాకు భార్యను కోల్పోతానన్న అభద్రత ఎందుకు వచ్చింది నాకు అంటూ తీవ్రంగా బాధపడుతున్నాడు. ఇక డాక్టర్ వచ్చి చెప్పింది, వందనకు కవలలు పుట్టాల్సింది, ఇప్పుడు కడుపు పోయింది అని చెప్పింది. వందనకు గాజు పింకులు గుచ్చుకుని కలిగిన గాయాలకు చికిత్స జరుగుతోంది అని కూడా చెప్పింది. ఇక 2 రోజుల తర్వాత వందనను చూస్తున్నాడు వరుణ్. స్పృహలో ఉన్నా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు వందన. ఎవరితోనూ తనకి చేతికి అందబోయే ఆనందం మధ్యలోని మాయమైందని తెలిసేసరికి వందన తాను తన మనసు మూగబోయింది. శూన్యంలోకి చూస్తూ ఉంది. మనుషుల్ని చూడట్లేదు. ముఖం పక్కకు తిప్పేసుకుంటోంది. ఒక్క మాట మాట్లాడదు. ఒక్క మాట ఎదుటివారిది తాను పట్టించుకోవడం లేదు. ప్రాణం ఉన్న గాజు బొమ్మలా మారిపోయింది వందన. తాను చేసిన ఒక్క తప్పు ఎంత బాధకి దారితీసిందో వరుణ్కి అర్థమైంది. చూసినది విన్నదో నిజం అనుకునే ముందు ఒక్కసారి తన ప్రియతమురాలితో తన నెచ్చెలితో మనసు విప్పి మాట్లాడుంటే, అనవసరంగా అనుమానం పెంచుకోకుండా ఉండుంటే ఈరోజు ఇద్దరు చిట్టి చిట్టి పాపలతో తాను వందన ఎంత సంబరంగా ఉండేవారో కదా అని వరుణ్ బాధపడుతున్నాడు. పిల్లల సంగతి ఎలా ఉన్నా కనీసం వందన ఒక్కసారి తనని ప్రేమగా చూసి వరు అని ప్రేమగా ఒక్కసారి పలకరిస్తే ఎంత బాగుండునో కదా అని రోజు ఎదురుచూస్తున్నాడు. తన దుఃఖం నుండి వందన బయటకు ఎప్పుడొస్తుందో అని వరుణ్ పట్టు వదలని ప్రయత్నం మీద, కల్మషల్లేని ప్రేమ మీద ఆధారపడి ఉంది. మరి వందన అన్నా వదిన కూడా డాక్టర్లుగా తమ పూర్తి శ్రద్ధ సహకారాలు అందిస్తున్నారు. వరుణ్ కర్మఫలం ఎప్పుడు తీరెనో, ప్రాయశ్చిత్తం ఎప్పుడు ఫలించేనో. మరి ఈ స్టోరీ వల్ల మనం తీసుకోవాల్సిన చిన్న నీతి ఏంటంటే, ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక అడుగు వేసే ముందు తస్మాత్ జాగ్రత్త అని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారు ఓకే లిజినెస్? మరొక చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి భీమవరం నుండి హేమగారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేస్తున్నారు. నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి హేమగారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి మా అమ్మగారి పేరు రామలక్ష్మి. మరి మా అమ్మగారి

రక్త సంబంధం చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయండి అంటున్నారు. అలానే మీరు చెప్పిన స్టోరీస్ కూడా చాలా చాలా బాగున్నాయి, ఇక పకోడీల స్టోరీలో మీ వాయిస్ కూడా చాలా చాలా బాగుంది అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మరి మీకోసం మీ అమ్మగారు అయినటువంటి రామలక్ష్మి గారి కోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకల నీ నడపడి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవ రెడ్డి గారు, ఋషికేశవ రెడ్డి గారు, రమణమ్మ, బ్రహ్మానంద రెడ్డి గారు, సావిత్రి గారు, అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం, శుభ బుధవారం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి మీరు చెప్పే పురాణ కథలు టాపిక్ చాలా చాలా ఎంతగానో బాగుంటున్నాయి, అభినందనలు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలనే బడిపంతులు చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ప్రోగ్రామ్స్ అయితే వింటున్నాం, అలానే ఈరోజు మాకోసం పుష్ప చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఉల్లిపాయ పకోడీ నోరూరించారు అని చెప్పంటున్నారు. మరి ముందుగానే గిన్నెలు వేసుకుని ఇంటికి పోయి మరలా అదే కూర తెచ్చి పక్కింటి వాడదని చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. మనాలి వైపు మహిళా ప్రయాణ విశేషాలు అద్భుతంగా ఉన్నాయి మేడం అంటున్నారు. ఇది కేవలం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేసిన ప్రయాణం కాదు, మనసు నుంచి మనసుకు చేసిన ప్రయాణం. కుటుంబాన్ని నియంత్రణలో ఉంచడం కాదు, వారి స్వేచ్ఛను గౌరవిస్తూ వారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడమే కుటుంబాన్ని నడిపించడం. నువ్వు నాలా ఉండు అని నిర్దేశించడం కాదు, నువ్వు నీలాగే ఉండు అని ప్రోత్సహించగలగడమే నిజమైన ప్రేమ. ఒంటరి ప్రయాణాన్ని ఆహ్వానిస్తున్నారంటే ఒంటరితనాన్ని భయపడటం మానేసి తమతో తాము స్నేహం చేయడం నేర్చుకున్నారని అర్థం అంటున్నారు. మరి కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిందే, ఎందుకంటే కొన్ని మార్గాలు మన కోసం మనమే వెతుక్కోవాలి అంటున్నారు. అలానే మన ఇంటి పకోడి మరి పక్కింట్లో ప్యాక్ అయ్యి మళ్ళీ మన ఇంటికి వస్తే చూడని వారికి ఎంత రుచిగా ఉంటుందో కదా అని చెప్పి అంటున్నారు. అలానే మరి నిర్ణయానికి నిదానం ఉండాలి, అడుగులు ఆవేశంతో కాదు ఆలోచనతో వేయాలి అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలనే నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి సర్దార్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడం గారు చక్కని మాటలు చక్కని పాటలు ప్లే చేస్తున్నారు, మీకు ప్రత్యేక అభినందనలు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలనే మరి లిజినెస్ మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, అలానే లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విన్హాస్, విద్వాన్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. రెండేళ్ల పూజారి చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నటమని సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో అద్దె ఇల్లు కథ వింటారు. గేటు తీసుకుని ఆ ఇంటి ఆవరణలో అడుగు పెడుతుంటే గుండె ఆనందంతో వేగంగా కొట్టుకోసాగింది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ఇంటిని చూస్తున్నాననే సంతోషం నా మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అవును, 4 ఏళ్ల క్రిందట అది మా ఇల్లే. మా నాన్నగారు ఆర్థికంగా చితికిపోయి అమ్మేసిన ఇల్లు. ఆ ఇంటితో నాకున్న అనుబంధం గుర్తొచ్చి పాత జ్ఞాపకాలు మరిని కలవర పెడుతుంటే నెమ్మదిగా ఇంటిలోకెక్కాను. కాలింగ్ బెల్ దొక్కిన కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. తలుపు తీసిన ఆ వ్యక్తి పురుషోత్తం గారు, ఒకప్పుడు మా ఇంట్లో ఒక వాటాలు అద్దెకి ఉన్న వ్యక్తి. మా నాన్నగారు వేరయ్య నాయుడికి అమ్మిన ఇంట్లో మళ్ళీ పురుషోత్తం గారు అద్దెకుంటున్నారా? అనూహ్యంగా ఆయన్ని అక్కడ చూసిన నేను సంభ్రమాశ్చర్యాలతో తలమునకలవుతూ కనీసం ఆయనకి నమస్కరించలేకపోయాను. నువ్వు నరసింహం గారబ్బాయి రామచంద్రనే కదూ? ఆయనే నన్ను పలకరించారు. అవునండి, నమస్కారం. తడబాటిగా చేతులు జోడిస్తూ అన్నాను, నమస్కారం, రా కూర్చోవయ్యా. ఆయన చిరునవ్వుతో వరండాలని కుర్చీ చూపిస్తూ అన్నారు. నేను కూర్చున్నాను. ఆయన నాకెదురుగా కూర్చుంటూ అడిగారు, మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా? 1 వారం రోజుల కిందట పక్షవాతం వచ్చిందండి. ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రాణాపాయం తప్పిందన్నారు డాక్టర్లు. ఇంకో 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. మేము అద్దెకి ఉంటున్న ఇల్లు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది. అక్కడి నుంచి నాన్నగారిని హాస్పిటల్కి తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆయనకి పూర్తిగా తగ్గేదాకా హాస్పిటల్కి దగ్గరగా ఉండటం అవసరం అనిపించింది. ఇంటి కోసం వెతుకుతుంటే బయట టులెట్ బోర్డ్ కనిపించింది అని చెప్పి క్షణం ఆగి అడిగాను, నాయుడు గారు ఊళ్ళో లేరా అండి? 2 ఏళ్ల క్రిందట ఈ ఇంటిని మాకు అమ్మేసి ఢిల్లీలో ఉంటున్న వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ ఇంటి యజమాని పురుషోత్తం గారని తెలిసాక నేను ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడదలుచుకోలేదు. కుర్చీలోంచి లేచాను. రావోయ్, ఇల్లు చూద్దు గాని అన్నారు పురుషోత్తం గారు కూడా లేచి నిలబడుతూ. మీరు ఇంటిని మాకు అద్దెకిస్తారా? నమ్మలేనట్లు చూస్తూ అడిగాను. అదేమిటోయ్, ఇవ్వననుకుంటున్నావా? ఆయన ప్రశ్నలు ఎత్తిపడుపు లేదు కానీ ఇందుకు నేనే భుజాలు తడుముకున్నాను. లక్ష్మీ, లక్ష్మీ, లోపలికి చూస్తూ పిలిచారాయన. కొద్ది క్షణాల తర్వాత లక్ష్మిగారు బయటకొచ్చారు. ఎవరో చెప్పుకోచూద్దాం? ఆవిడికి పజిల్ ఇస్తున్న లెవెల్లో అడిగారాయన. నరసింహం గారబ్బాయి రామచంద్ర, తడుముకోకుండా అందావిడ నన్ను చిరునవ్వుతో చూస్తూ. నమస్కారం అండి అన్నాను చేతులు జోడిస్తూ. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా నాన్న కులాసానా బాబు? అమ్మ బాగానే ఉన్నారు, నాన్నగారికి సుస్థి చేసిందండి. పాపం, నరసింహం గారికి పెరాలసిస్ వచ్చిందట చెప్పారు పురుషోత్తం గారు. అరరే, విచారాన్ని వ్యక్తం చేశారు ఆవిడ. పక్క పురుషుని తాళం చెవి పెట్టరా. ఆవిడ లోపలికి వెళ్ళి తాళం చెవి తెచ్చి తలుపు తెరిచారు. అయినా నా పిచ్చిగాని, మీ ఇంటిని మీకు చూపించడమేంటి అన్నారైనా స్నేహంగా నవ్వుతూ. మేము అమ్ముకున్న ఇంటికి అద్దెకి రావడం కాకతాళీయమా లేక విధి వైపరీత్యమా అనుకుంటూనే అద్దే అని అర్ధోక్తిలో ఆగాను. 1000 రూపాయలు అన్నారు. చివ్వున తల తిప్పి సంభ్రమంగా ఆయన ముఖంలోకి చూశాను. ఈ ఏరియాలో ఇళ్ల

తెలు ఎంత ఎక్కువ నాకు తెలుసు, నాకు అద్దె ముఖ్యం కాదు అన్నారాయన. నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి. 2 నెలలు మా నాన్నగారి వైద్యం పూర్తయ్యే వరకు ఉంటామండి. నా గొంతులో ఏదో అడ్డుపట్టట్టయింది. 2 నెలలు కాదు, 2 ఏళ్ళున్న పర్వాలేదు. అయినా మీ నాన్నగారి ఆరోగ్యం త్వరలో చక్కబడుతుంది, బెంగపెట్టుకోకు అన్నారాయన. ఆ రోజు నాతో పాటు పురుషోత్తం దంపతులు హాస్పిటల్కి వచ్చి నాన్నగారిని చూసి వెళ్లారు. నాన్నగారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేశారు. పక్షవాతంతో వంకరపోయిన కాలు చెయ్యి స్వాధీనంలోకి రావడానికి కొద్దిపాటి మందులు, ఫిజియోథెరపీ తప్ప ప్రత్యేకించి వైద్యం లేదాయనికి. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చాం. ఆ ఇంటిని చూసిన ఆయన కళ్ళల్లో బాధావేదనలు, ఆనందాశ్చర్యాలు కలగలిపి ప్రతిఫలించాయి. నా ఆఫీస్కు ఈ ఇల్లు దగ్గర కావడంతో నాకు కూడా కాస్తంత తెరపిగా ఉంది. అమ్మ సపర్యలతో నాన్న బాగానే తీరుకుంటున్నారు. ప్రద్దుట ఆయనకి ముఖం కడిగించి వీధి వరండాలో కూర్చోబెట్టేది అమ్మ. పురుషోత్తం గారు అమ్మ నాన్నకి కాఫీ తాగిస్తుండగా తను కూడా కాఫీ తాగుతూ న్యూస్ పేపర్లోని హెడ్లైన్లు చదివి వినిపించేవారు. స్నానం చేసొచ్చి విష్ణు సహస్రనామం చదివి వినిపించేవారు. నాన్న భక్తిగా కళ్ళు మూసుకుని వింటుండేవారు. సాయంకాలం వీక్లీలోని కామెడీ కథలని, జోక్స్ని చదివి వినిపించేవారు. నాన్నగారిని అనుక్షణం ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంచడానికి పురుషోత్తం గారు పడుతున్న తపన చూసి నా మనసు ఆయన పట్ల కృతజ్ఞతతో నిండిపోతుంది. బంధుల ప్రభావము, పురుషోత్తం గారి సాహచర్య ఫలితమో కానీ నాన్నగారు బాగా కోలుకున్నారు. మనిషి ఆసరాతో అడుగులు వేయగలుగుతున్నారు. వంకరపోయిన నోరు మామూలుగా అయ్యింది. మాటలు స్పష్టత లేకపోయినా ఆయన మాట్లాడేది కాస్తంత అర్థమవుతోంది. అనారోగ్య చిహ్నాలు తగ్గి ముఖం కాంతివంతమవసాగింది. ఆ రోజు యథాప్రకారం నాన్నగారు వీధి వరండాలో కూర్చుని ఉన్నారు. పురుషోత్తం గారు న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ను చదివి వినిపిస్తున్నారు. నేను అక్కడే ఒక పక్కగా కూర్చుని షేవింగ్ చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి నాన్న ఏదో అన్నారు. నేను తల తిప్పి చూస్తూ ఏం కావాలన్నా అని అడిగాను. పేపరు చదువుతున్న పురుషోత్తం గారు చదవడం ఆపి ప్రశ్నార్థకంగా చూశారు. నాన్నకేదో కావాలని అర్థమై నేను ఆత్రంగా ఆయన్ని సమీపించాను. నాకు అర్థమయ్యేలా నాన్న 2 వేళ్లు చూపించారు. వెంటనే అమ్మను పిలిచాను. ఆవిడ బయటకు వచ్చి ఇద్దరం ఆయన్ని కుర్చీలోంచి లేవదీసి లోపలికి తీసుకెళ్లేలోకి ఆయనకి బట్టలోని విరోచనమైపోయింది. పురుషోత్తం గారు నేను మళ్ళీ వస్తాను అని జనాంతికంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమ్మ, నేను నాన్నని లోపలికి తీసుకెళ్ళి వళ్ళు శుభ్రం చేసి బట్టలు మార్చాం. తర్వాత అమ్మ బయటకొచ్చి వరండా శుభ్రం చేసి ఫెనాయిల్ వేసిన నీళ్లతో కడిగింది. మ్లానమై ఉన్న అమ్మ ముఖాన్ని చూస్తే ఆవిడ మానసిక పరిస్థితి అర్థమైంది నాకు. యాంత్రికంగా సగంలో వదిలేసిన షేవ్ని పూర్తి చేశానే కాని నా శరీరంలో వణుకు. జరిగిన దానికి పురుషోత్తం గారు ఎలా స్పందిస్తారు? నాకు గతం గుర్తొచ్చింది. అప్పుడు ఈ ఇంటి యజమాని మా నాన్నగారు. మా ఇంట్లో అద్దెకి దిగిన వ్యక్తి పురుషోత్తం గారు. ఆయన 2 ఏళ్ల మనవరాలు ఇదే వరండాలో కాలకృత్యానికి కూర్చునేందుకు నాన్న ఎంత గొడవ చేశారు. ముఖం గంటు పెట్టుకుని, ఇది ఇల్లనుకున్నారా పాయిగానా అనుకున్నారా? పిల్లల్ని టాయిలెట్లోనూ ఇంటికి దూరంగానే కూర్చోబెట్టాలని తెలీదా? మరోసారి ఇలా జరిగితే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ముఖం గంటు పెట్టుకుని కరుక్కా ఆయన అన్న మాటలు నాకిప్పటికీ గుర్తే. ఆ రోజు భిన్న వదనంతో పురుషోత్తం గారు క్షమాపణ చెబుతున్నా నాన్న విన్నారా? ఇంటి యజమానిననే అహం నాన్నది. చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టేవారు. పాపం పురుషోత్తం గారు నాన్న ఏమన్నా పెదవి విప్పేవారు కాదు. కారణం ఆయన పనిచేసే ఆఫీస్కి ఈ ఇల్లు దగ్గర కావటమే. మానవత్వం సిగ్గుతో తలదించుకుని మరో సంఘటన కూడా గుర్తొచ్చింది నాకు. పురుషోత్తం గారి తల్లి అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయన తమ్ముడు ఆవిడిని వైద్య పరీక్షల కోసం ఇక్కడికి తీసుకొచ్చాడు. స్పెషలిస్టులు ఆవిడికి అనేక పరీక్షలు చేసి క్యాన్సర్ అని నిర్ధారించారు. పురుషోత్తం గారు ఆ విషయాన్ని నాన్నతో చెప్పినప్పుడు నాన్న కనీసం సానుభూతిని కూడా ప్రకటించలేదు. అసలే ముసలావిడ, పైగా వైద్యానికి లొంగన్ రోగం, ఏ రాత్రో ఇంట్లో గటుక్కుమంటే ఇల్లు మైలుపడదా? మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఇల్లు ఖాళీ చేయండి అని అధికారయుతంగా శాసించారు. ఆవిడికి
ఇప్పట్లో ప్రమాదమేది

0: లేదని డాక్టర్లు చెప్పారండి అన్నారు పురుషోత్తం గారు. ఆయన స్వరంలో ఈ మహానగరంలో ఇప్పటికిప్పుడు ఇల్లు ఎలా దొరుకుతుందనే భయం, అసహాయత కలగలిపున్నాయి.
1: ఆయుర్దాయాన్ని నిర్ణయించడానికి డాక్టరేమైన దేవుడా? ఆవిడ ఏ రాత్రం నిద్రలో ప్రాణం వదిలేస్తే?
0: అహంకారంతో కూడిన మూర్ఖత్వం నాన్నది. పురుషోత్తం గారు ఎంత బతిమాలినా నాన్న మనసు కరగలేదు. మనిషి ఇంట్లో చచ్చిపోతే ఇల్లు మైలపడుతుందని నమ్మకం లేని ఒక మహానుభావుడు ఆయనకి తన ఇంటిని అద్దెకిస్తానని ముందుకు రావడంతో అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారాయన. జరిగిపోయిన రెండు సంఘటనల్ని పునఃసమీక్షించుకుని కొద్దిసేపటి క్రిందట జరిగిన సంఘటనతో బేరీసు వేసుకుంటే నా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఈ ఇంటి యజమాని స్థానంలో ఉన్న పురుషోత్తం గారు గతంలో నాన్న ప్రదర్శించిన దురహంకారానికి బదులు తీర్చుకోకుండా ఊరుకుంటారా? పురుషోత్తం గారిని క్షమాపణ అడగాలనుకున్న ఆయనకి ఎదురుపడే ధైర్యం నాకు లేకపోయింది. ఆ రోజు ఆదివారం కావడం వలన ఆఫీస్ లేదు. రోజంతా అస్థిమితంగా గడిపాను. సాయంకాలం అవుతుండగా వీధి వరండాలో పురుషోత్తం గారి స్వరం వినిపించింది.
1: రామం, ఏవై రామం?
0: నా గుండె కొట్టుకునే శబ్దం పైకే వినిపిస్తుండగా వరండాలోకి వచ్చాను. మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పడానికి వచ్చి ఉంటారాయన అని ఊహిస్తూ ఎలాగో గొంతు పెగల్చుకున్నాను.
2: క్షమించండి సార్.
0: అదేంటి, నువ్వేం తప్పు చేశావని విస్మయంగా అడిగారాయన.
2: ఉదయం మా నాన్నగారు, అసలు ఆయన ఏమన్నారో నాకు అర్థం కాలేదు.
0: అర్థమయ్యాక ఆయన లోపలికి తీసుకెళ్లేలోగా క్షణం ఆగి అన్నాను.
2: వరండా ఫినాయిల్ నీళ్లతో కడిగిందమ్మా, మరోసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వను.
0: తడబడుతూ ఒకదానికొకటి పొంతనెలిని వాక్యాలతో ఎలాగో పూర్తి చేశాను.
2: అదేమిటోయ్, అనుకోకుండా జరిగిందానికి క్షమాపణ కోరుతున్నావు?
0: మీ నాన్నగారు అనారోగ్యం మనిషి, మరో మనిషి సాయం లేకుండా లేవలేని మనిషి. అయినా ఎవరైతే మాత్రం కాలకృత్యాన్ని ఎలా ఆపుకోగలరు
2: సార్? ఆయన సహృదయతకి నా కళ్ళు చెమర్చాయి.
1: మీ నాన్నగారు ఏరీ
0: అడిగారాయన. గదిలో ఉన్నారండి. హడావిడి పడుతూ, రండి పర్వాలేదు, హడావిడి పడుతూ ఆహ్వానించాను. గదిలో కుర్చీలో కూర్చుని ఉన్న నాన్నగారి ముఖం ప్లానమై ఉంది. సూటిగా పురుషోత్తం గారిని చూడలేనట్లు తలదించుకున్నారు. నరసింహం గారు, ఈ కామెడీ కథని చదివి వినిపిస్తాను, మీరు కడుపుబ్బ నవ్వకపోతే నా చెవి కోయించుకుంటాను అన్నారు పురుషోత్తం గారు. అక్కడున్న మరో కుర్చీని లాక్కుని కూర్చుంటూ చేతిలోని వీక్లీ పేజీలు తిప్పుతూ నాన్న తలెత్తి ఆయన్ని చూడలేనట్టు నేలచూపులు చూస్తున్నారు. పెదవులు వణుకుతుండగా అన్నారు, ఈ రోగిష్టవాడికి ఏ అర్ధరాత్రి ఏ ముంచుకొస్తుందోనని భయపడకుండా పెద్ద మనసుతో మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. మీ పట్ల గతంలో నేనెంత అమానుషంగా ప్రవర్తించానో తలుచుకుంటే ఆయన గొంతు గాద్గిదికంగా ఉంది. ఆ స్వరంలో పశ్చాత్తాపం, అంతులేని ఆవేదన, మనసులోని మాలిన్యాన్ని కడిగేయడానికన్నట్లు ఆయన కళ్ళు వర్షిస్తున్నాయి. మనం మనుషులం నరసింహం గారు, మామూలు మనుషులం. మంచివో చెడ్డవో ప్రతి మనిషికి కొన్ని ఆలోచనలు, నమ్మకాలు ఉంటాయి. ఇష్టమైన కష్టమైన ఎదుటి వ్యక్తుల నమ్మకాన్ని మనం గౌరవించక తప్పదు. అదేగాక మన ఆలోచనలు, పద్ధతుల మీద పరిస్థితుల ప్రభావం ఎంతో ఉంటుంది. ఒక్కోసారి కాలంతో పాటు మన అభిప్రాయాలు మారతాయి. ఆ రోజులు మళ్ళీ వస్తే అలా మాత్రం చేయను అనుకునే సంఘటనలు ప్రతి మనిషి జీవితంలో ఒకటి రెండైనా ఉంటాయి. ఆ ఆత్మవిమర్శే చాలు, ఆ పశ్చాత్తాపమే చాలు. అంతేకాని అదే పనిగా గతాన్ని తలుచుకుని కుమిలిపోవడం వల్ల జరిగేదేముంది చెప్పండి? వర్తమానం కూడా బాధాకరంగా మారడం, ఆరోగ్యం మరింత పాడుకోవడం తప్ప అన్నారు పురుషోత్తం గారు అదే చల్లని స్వరంతో. మానవత్వానికి అసలైన నిర్వచనంలా మంచితనానికి భాష్యం చెప్పిన పురుషోత్తం గారి వైపు సజల నేత్రాలతో చూస్తూ చేతులు జోడించారు నాన్న. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో అద్దె ఇల్లు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.
3: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
4: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
3: నాకు తెలీదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావంతే.
4: అందులో మెసేజ్.

0: అండ్ కాల్ సెలెక్ట్ ఉంటుందనే సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
1: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉన్ని రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
4: రెడి విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయంలో వరుణ మంత్ర జపాన్ని ప్రధాన అర్చకుడు, వేద పండితులు మంగళవారం ప్రారంభించారు. 3 రోజుల పాటు మంత్ర జపం కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు. భాద్రపదమాస మంగళవారం సందర్భంగా జువ్వలపాలెం రోడ్లో ఉన్న పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు చేశారు. రాత్రి స్వామికి స్వర్ణ పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ వర్తక సంఘం భవనంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి మాతా మందిరంలో ఈ నెల 11వ తేదీ నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను నిర్వాహకులు మంగళవారం ఆవిష్కరించారు. 15వ తేదీన అమ్మవారికి ధనలక్ష్మి అలంకరణ, 20న రథోత్సవం, 23వ తేదీన అన్న సమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు. పనిచేసే ప్రదేశంలో భద్రత మహిళల హక్కు అని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఉన్న ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం 2013 అమలు తీరుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె కలెక్టర్ నాగరాణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ, ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని స్వీకరించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి సమస్య పరిష్కరించాలని అన్నారు. మహిళలు తాము పనిచేస్తున్న ప్రదేశాల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా వ్యవహరించేలా ఈ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. నైపుణ్యం ఏ ఒక్కరి సొత్తు కాదు. చేతివృత్తులు పశ్చిమ గోదావరి జిల్లా మహిళల ప్రత్యేకత చాలా ప్రదర్శనలో చాటి చెప్పాయి. సాదాసీదావే కాకుండా ట్రెండ్కు అనుగుణంగా ప్రజల అవసరాలకు సరిపోయే విభిన్నమైన ఉత్పత్తుల తయారీతో జిల్లా మహిళలు రాణిస్తూ ఉన్నారు. స్వయం సహాయక సంఘ మహిళలు తయారు చేసే పలు ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి. జిల్లా మహిళలు చేస్తున్న వ్యాపారాలలో కొన్ని ప్రత్యేకమైనవి. వాటిని ఎంపిక చేసి విజయవాడలో ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్ మేళాలో ప్రదర్శనకు సెర్ప్ అధికారులు పంపిస్తూ ఉన్నారు. అక్కడ 10కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. అదే రోజు నుంచి సిగ్నేచర్ స్టోర్లు, ఫ్లిప్కార్ట్లో స్వయం AP బ్రాండ్తో పలు ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీరవాసరం మండలం నడపనవారిపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి త్రిలో క్యాన్సర్పై అవగాహన కోసం జపాన్లో C2C4C ACU పసిఫిక్ రైడ్ పేరిట చేపట్టిన 1800 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు. హైదరాబాద్లో ఉంటున్న త్రిలోకి యాత్రలో భారత్ తరఫున పాల్గొంటున్నట్లు ప్రతినిధులు తెలిపారు. 20వ తేదీ వరకు జరిగే ఈ యాత్ర ద్వారా భారత్కు చెందిన రైడర్ల బృందం సుమారు 12 లక్షల రూపాయలు సమీకరించి ఆ మొత్తాన్ని ముంబైలో టాటా స్మారక ఆసుపత్రికి అందించనున్నారని తెలిపారు. దసరా సెలవులకు సొంతూళ్లకు తరలివచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండడంతో RTC అప్రమత్తమైంది. పండుగ రద్దీని ముందుగానే అంచనా వేసి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికులతో పాటు విజయవాడ మీదుగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చేరుకునే వారికి బస్సులను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించారు. భీమవరం డిపో నుంచి 10, నర్సాపురం నుంచి 8, తాడేపల్లిగూడ నుంచి 3, తణుకు డిపో నుంచి 7 బస్సులను నడిపేందుకు ప్లాన్ చేశారు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో అవసరాన్ని బట్టి అదనపు సర్వీసులను కూడా నడిపే అవకాశం ఉంది. రాబోయే గోదావరి పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ఈపీడీసీఏఎల్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం జిల్లాకు 62.26

కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, పాత ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు తదితర మౌలిక వసతులను విద్యుత్ శాఖ మెరుగుపరుస్తోంది. నర్సాపురం, పాలకొల్లు, ఆచంట తదితర తీర ప్రాంత నియోజకవర్గాల్లో 22.94 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు జిల్లాలో చురుగ్గా సాగుతూ ఉన్నాయి.

0: కోసం తదితర అన్ని అంశాలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అధికారులతో కలిసి మంగళవారం మరోమారు మ్యాపుల ద్వారా పరిశీలన చేపట్టారు. ఇందులో మండలాల వారీగా జీరాయితీదారుల తరలింపు, ప్రభుత్వ భూములు, ఉప్పుటేరు ప్రక్షాళన, అభయారణ్య పరిధిలో నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ డ్రైన్లు వంటి అంశాలపై సిఈసికి నివేదికను సిద్ధం చేశారు. ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు తేనెపట్టు మైనంతో తయారు చేసిన 3 ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ హక్కులు జారీ చేసింది. వర్సిటీ ప్రాంగణంలోని ఉద్యాన కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు అనుభవపూర్వక అభ్యాసంలో భాగంగా కీటక శాస్త్రం ఆచార్యుడు ఇమ్మానియల్ పర్యవేక్షణలో తేనెపట్టు మైనంతో తయారు చేసిన షూ, ఫర్నిచర్ పాలిష్, హెయిర్ కండిషనర్కు భారత ప్రభుత్వం పేటెంట్ హక్కులు జారీ చేసింది. ఏప్రిల్లో నొప్పి ఔషధ తైలం, దోమల నివారణ క్రీం, మాయిశ్చరైజింగ్ క్రీములకు సైతం పేటెంట్ హక్కులు వచ్చాయి. దీంతో మొత్తం 6 ఉత్పత్తులకు పేటెంట్ హక్కులు లభించాయి. ఈ సందర్భంగా ఇమ్మానియల్ విద్యార్థులను ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రసన్న కుమార్, కళాశాల అసోసియేట్ డీన్ చలపతిరావు తదితరులు అభినందించారు. కృత్రిమ మేధస్సు రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఏపీ నీట్ డిజిగ్నేటెడ్ డైరెక్టర్ కెవీ కృష్ణారావు సూచించారు. దేశ అవసరాలకు అనుగుణంగా రూపొందుతున్న జాతీయ కృత్రిమ మేధస్సు పర్యావరణ వ్యవస్థను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పరిశోధన, ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఏపీ నిట్ ఆధ్వర్యంలో ఏఐ కోష్ విశ్వవిద్యాలయ అనుసంధాన కార్యక్రమాన్ని మంగళవారం రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా కృష్ణారావు మాట్లాడుతూ దేశీయ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ కృత్రిమ మేధస్సు పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసి విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సు రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను విద్యార్థులు గమనిస్తూ వాటికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని చెప్పారు. పట్టణాల అభివృద్ధిలో ప్రణాళికా విభాగానిది కీలక పాత్ర అని పట్టణ ప్రణాళికా విభాగం ప్రాంతీయ సంచాలకుడు జీవి సుబ్బారావు అన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులకు కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సుబ్బారావు మాట్లాడుతూ పట్టణాన్ని క్లస్టర్లుగా విభజించుకుని స్థానికుల సహకారంతో అభివృద్ది దిశగా అడుగులు వేయాలని అన్నారు. పట్టణంలో చేపట్టాల్సిన పలు అభివృద్ది కార్యక్రమాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో అత్యల్ప వర్షపాతం నమోదవుతూ అత్యధిక ఉష్ణోగ్రతలు ఏర్పడుతూ ఉన్నాయి. దీని ప్రభావం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపైన పడుతోంది. ప్రధానంగా పశువుల ఆరోగ్యం, పునరుత్పత్తితో పాటు పాల దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. పాడి పశువులు, గేదెలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక మేత తక్కువగా తీసుకుంటూ ఉన్నాయి. దీని ద్వారా ఎదుగుదల మందగించి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామనుగూడెంలోని గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు మాట్లాడుతూ ఎల్నినో వల్ల పాడి పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నివారణోపాయాలను వివరించారు. వయోవృద్ధుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తూ పలు పథకాలు అమలు చేస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జేసీ కేఆర్ కల్పశ్రీ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని భీమవరంలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ కల్పశ్రీ మాట్లాడుతూ వయోవృద్ధులు సీనియర్ సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసుకుని తమ సమస్యలను తామే పరిష్కరించుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అనంతరం పలువురు సీనియర్ సిటిజన్లను సన్మానించారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా కొణితివాడ, ఉత్తరపాలెం గ్రామాల్లో మంగళవారం అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలు ఆదర్శనీయమని, వీటి ద్వారా అందే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నుంచి పొడి చెత్త సేకరించి బదులుగా నిత్యావసర సరుకులు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన స్వచ్ఛరథాల సేవలను విస్తృతం చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా భీమవరం మండలంలో అన్ని గ్రామాలకు వాహనం వెళ్లేలా షెడ్యూల్ను రూపొందించారు. ఏ తేదీల్లో ఏ గ్రామానికి వాహనం వెళుతుందో ఆయా పంచాయతీ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఈ వాహనం సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ మురళీ గంగాధరరావు సూచించారు. గ్రామీణులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ నాగరాణి అన్నారు. రాష్ట్రంలో 24 జిల్లాల్లో 267 గ్రామ ఆరోగ్య క్లినిక్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా మంగళవారం ప్రారంభించారు. భీమవరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ నాగరాణి, డిఎంహెచ్ఓ ఎం రవిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వాసవి పెనుగొండ మండలం సిద్ధాంతం పీహెచ్సి పరిధిలో, తామరాడ ఎలమంచిల మండలం దొడ్డిపట్ల పీహెచ్సి పరిధిలో, బురుగుపల్లి గ్రామాల్లో నూతన గ్రామ ఆరోగ్య క్లినిక్ లింకులు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి

0: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0818162234545.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్.

మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126269.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, ఫైన్, ఫిషర్, కిడ్నీలో రాళ్ళు, స్త్రీలలో ఫైబ్రాయిడ్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
4: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
3: నాకు తెలీదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
4: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
5: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. రేడియో విష్ణు శ్రోతలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమాల్లో ఒకటి ఆణిముత్యాలు. నిరంతరం సాగిపోయే ఈ కార్యక్రమంలో మా శ్రోతలు మెచ్చే అలనాటి సినిమా పాటలు ఏరి కోరి ప్రసారం చేస్తూ ఉన్నాం. సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు మెచ్చిన ఈ పాటల కార్యక్రమం మీకోసం, తప్పనిసరిగా విని ఆనందించండి. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్.

రామాపురంలో సీతా చిత్రం నుంచి మనసు మందారం పాట విన్నారు కదా. తర్వాత పాట రామదండు చిత్రం నుంచి బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పాట వింటారు. ఆత్రేయ గీత రచనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు. ఎంఎస్ విశ్వనాథన్ స్వరాలు అందించారు. ఇక ఈ చిత్రానికి ఎన్ఎస్ మణి దర్శకత్వం వహించగా మురళీమోహన్ సరిత జంటగా నటించారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: అయ్యా
1: ఎక్కడికి వెళ్ళాలయ్యా?
0: వెళ్ళినాక చెప్తానయ్యా.
1: చెప్పుకుంటే ఎట్టాలయ్యా?
0: చెప్పుకుంటే తంటాలయ్యా.
1: మంది కాదు మొండి, ఇది సాయం పట్టండి.
0: అవునా?
1: పెట్రోల్ ధర మందుతోంది, ఎడ్లు కట్టండి.
0: గోపాలా

കൊണ്ട് കണ്ടാലയ്യ വണ്ടി കാണുന്നു.

0: చెప్పుకుంటే కంటాలయ్యా.
1: వెళ్ళి నాకు చెప్తానయ్యా.
2: చెప్పకుంటే ఎట్లాగయ్యా?
0: చెప్పుకుంటే కంటాలయ్యా.
3: పెట్టుకుంటే మందుతోంది.

రామదండు చిత్రం నుంచి బాలు ఆలపించిన బండి కాదు మొండి ఇది పాట విన్నారు కదా. ఇప్పుడు రాజా చంద్ర దర్శకత్వంలో మురళీమోహన్ మాధవి జంటగా 1981లో విడుదలైన చిత్రం వారాలబ్బాయి. ఈ చిత్రం నుంచి బాలు గానం చేసిన కాకమ్మ కాకి కడవల్లే కాకి పాట వింటారు. గీత రచన జాలాది, సంగీతం చక్రవర్తి. మరి పాట విందామా?

వారాలపై చిత్రం నుంచి బాలు గానం చేసిన కాకమ్మ కాకి పాట విన్నారు కదా. తర్వాత పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయంతో జయసుధా అంబిక ప్రధాన తారాగణంగా 1981లో విడుదలైన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రం నుంచి కన్నులు చాలవు కాలము చాలదు పాట వింటారు. రాజశ్రీ గీతానికి చక్రవర్తి స్వరాలు అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు. మరి పాట వినండి.

బాలు సుశీల ఆలపించిన కనులు చాలవు పాట విన్నారు కదా. తర్వాత పాట శ్రీవారి ముచ్చట్లు. ఈ చిత్రం నుంచి సూర్యునికి ఒకటే ఉదయం, మనిషికి ఒకటే హృదయం పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానానికి చక్రవర్తి సంగీతం అందించగా దాసరి నారాయణరావు గీత రచన చేశారు. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ ప్రధాన పాత్రలు పోషించగా దాసరి దర్శకత్వం వహించారు.

0: హోటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీయూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీవారి ముచ్చట్ల చిత్రం నుంచి బాలు సుశీల పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1981లో విడుదలైన సంగీత చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన ఆకాశానికి రవికిరణం ఆరని హారతి పాట వింటారు. రచన రాజశ్రీ, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి పాట విందామా?

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ల వరకు షోరూమ్స్ కి

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అర్జే పల్లవి. వెల్కమ్ టు మహిళ. మరి రోజు సంగతులేంటో కబుర్లేంటో తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే రైతయ్యేదెవరు? అన్నదాత లేకపోతే అన్నం పెట్టేదెవరు? యాలిని వాళ్ళ నాన్న ఆమెతో చెప్పిన మాటలివి. అవే ఆమెకు వ్యవసాయం మీద మక్కువ పెంచాయి. అంతరించిపోతున్న వరి వంగడాల్ని సాగులోకి తీసుకురావడానికి కారణమయ్యాయి. యాలినిది తమిళనాడు తంజావూరు జిల్లాలోని కురుప్పట్టిపట్టి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం వారికి. చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తూ పెరగడం వల్లే తనకు ఈ రంగంపై మక్కువ కలిగిందనే యాలిని తనకు 11 ఏళ్లున్నప్పటి నుంచి తండ్రి దగ్గర వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. అనతి కాలంలోనే పనులన్నీ నేర్చుకుంది. తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో బిఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదువుతోందామె. సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి ఎక్కువ, అందుకే కష్టమైనా కూడా ఆ పద్ధతుల్ని వాడే వ్యవసాయం చేస్తున్నా. దశాబ్దం క్రితం వరకు వరిలో 100కు పైగానే రకాలుండేవట, కానీ ఇప్పుడు అవేవి మచ్చుకైనా కనబడడం లేదని చెప్పారోసారి నాన్న. అంతరించిపోతున్న వాటిని వెలికి తీసి పండించాలనుకున్నాను. అలా ఇప్పటి వరకు 21కి పైగానే సాంప్రదాయ వరి వంగడాలను సాగు చేశాను. వాటిలో రత్నచోడి, మైసూర్ మల్లిక వంటి రకాలు ముఖ్యమైనవి. వీటి దిగుబడి తక్కువే కానీ ధర డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ, ఆరోగ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వీటిని సాగు చేస్తున్నా. వంగడాల సేకరణకు ఆర్మడ్ విత్ సీడ్స్ అనే సంస్థను స్థాపించాను. రైతుల కష్ట నష్టాల గురించి నేటి తరానికి తెలియాలి, అందుకే నాట్లు వేయడాన్ని ఓ పండుగలా చేస్తున్నా. నాట్లు వేసే ముందు స్థానిక కళాశాలలు, పాఠశాలలకు ఆహ్వానం పంపిస్తున్నాం. ఏడాదికి 200 మందికి పైగానే పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనే యాలిని ఈ రంగంలో అందిస్తున్న సేవలకు గాను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ లీడర్ అనే పురస్కారాన్ని అందుకుంది. యువత వ్యవసాయంలో భాగం కావాలన్నదే తన లక్ష్యం అని అంటున్న యాలిని ప్రయత్నాన్ని అభినందించాల్సిందే కదండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరి భానోత్ పావని గురించి అయితే తెలుసుకుందాం. ఒంటి చేత్తో ఏం చేయలేవు, చాలా మంది ఆమెతో ఈ మాట అన్నవారే. కానీ తను దాంతోనే సాధించింది. దేశానికి అంతర్జాతీయ పతకాల్ని తెస్తోంది. థాయిలాండ్లో జరిగిన వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్లోనూ కాంస్యాన్ని గెలుచుకుంది భానోత్ పావని. మాది ఖమ్మం జిల్లాలోని రాములతండ. నాన్న మోహన్, సుతారి పని చేస్తారు. అమ్మ హిరాని, రోజువారీ కూలి. నాకు పుట్టుకతోనే ఒక చేయలేదు. అది చూసి కొందరు జాలి పడితే ఇంకొందరు గేలి చేసేవారు. అమ్మా నాన్నలు మాత్రం నాకు దన్నుగా నిలిచేవారు. వాళ్ళ కోసం ఏదైనా సాధించాలి అని అనుకునేదాన్ని. 10వ తరగతి చదువుతున్నప్పుడు హైదరాబాద్లోని ఆదిత్య మెహతా సంస్థ వాళ్ళు నేషనల్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ క్యాంప్నైతే ఏర్పాటు చేశారు. షూటింగ్ బాగా చేయడంతో నన్ను ఎయిర్ రైఫిల్ షూటింగ్కి ఎంపిక చేశారు. 2023లో శిక్షణ ప్రారంభించిన వారం రోజుల్లో ఢిల్లీలో జోనల్ పారా షూటింగ్ పోటీల్లో పాల్గొని రజితంతో తిరిగొచ్చాను. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆపై జాతీయ స్థాయిలో జూనియర్స్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించా. చదువుకు దూరం అవుతావు అని అన్నారు అమ్మా నాన్నలు. చదువుతో పాటే ఆటలోనూ రాణిస్తానని చెప్పి అమ్మా నాన్నల్ని ఒప్పించా. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నా. 2024 ప్రపంచ షూటింగ్ పారా స్పోర్ట్స్లో కాంస్యంతో పాటు 9 జాతీయ స్థాయి పతకాలను సాధించా. థాయిలాండ్లో జరిగిన వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్లోనూ కాంస్యం సాధించా. తొలిసారి వరల్డ్ షూటింగ్ పోటీల్లో గెలిచి పతకంతో ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనందం చూసా. నాకు అండగా నిలిచిన వాళ్ళని సంతోషపెట్టడం కన్నా ఏం కావాలి అని అనిపించింది. అయితే నా లక్ష్యం మాత్రం ఒలింపిక్స్ పతకం, దానికోసమే మరింత కష్టపడుతున్నా అని అంటున్నారు భానోత్ పావని. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఉపవాసం ఉండి శరీరాన్ని డీటాక్స్ చేస్తున్నాం. మరి చర్మం మాటేంటి? దానికి కూడా ఉపవాసం అవసరం అన్నమాట. దాన్నే స్కిన్ ఫాస్టింగ్ అంటున్నారు నిపుణులు. పేరులో ఉన్నట్లే ముఖానికి, శరీరానికి ఎటువంటి సౌందర్య ఉత్పత్తులు వాడకుండా ఉండటమే స్కిన్ ఫాస్టింగ్. చర్మతత్వాన్ని బట్టి ఈ ఫాస్టింగ్ 2 రోజుల నుంచి 7 రోజుల వరకు

చేయొచ్చు. దీనివల్ల చర్మం డీటాక్స్ అయ్యి లోతుగా శుభ్రమవుతుంది. అయితే దీన్ని దశల వారీగా చేయాలట. స్కిన్ కేర్ రొటీన్లలో భాగంగా టోనర్, సీరం అంటూ ఒకదాని తర్వాత ఒక ఉత్పత్తి రాస్తూ ఉంటాం. వీటి వల్ల చర్మం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అందుకే ఎంత మంచివైనా అప్పుడప్పుడు క్యాప్ ఇవ్వాలి. అలాగని ఉత్పత్తులన్నీ ఒక్కసారిగా ఆపేస్తే చర్మంలో తేమేమో తగ్గిపోతుంది. కాబట్టి క్రమంగా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మొదట క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ మాత్రమే వాడాలి. అప్పుడు తగినంత తేమ అందుతూనే యూవీ కిరణాల నుంచి రక్షణని పొందవచ్చు. తర్వాత వీటి వాడకాన్ని ఒక్కొక్కటిగా పూర్తిగా ఆపేయాలి. ఇలా ఒకటి నుంచి వారం రోజులు చేస్తే సరి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. రసాయన ఉత్పత్తుల వాడకంతో దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ కూడా చేస్తుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా? మరి ఈ తరం అమ్మాయిలు జీన్స్ని క్యాజువల్గా భావిస్తున్నారు. అంత ఇష్టంగా వాడే జీన్స్ ఎక్కువ కాలం అన్నాలంటే మురికి త్వరగా వదులుతోంది అన్న ఆలోచనలతో జీన్స్ని వేడి నీళ్ళల్లో ఉతకూడదు. కఠిన రసాయనాలను వాడకూడదు. ఉతికేటప్పుడు కప్పు వైట్ వెనిగర్ లేదా కప్పు ఉప్పు వేస్తే వెలిసిపోకుండా ఉంటుంది. మరకలు పడితే 2 చెంచాల వంట సోడాలో కాస్త వెనిగర్ కలిపి మరక మీద రాయాలి. 1/2 గంట అయ్యాక బ్రష్తో రుద్దితే మరక వదిలిపోతుంది. జీన్స్ని డ్రయర్లో వేస్తే కుచించుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే దీని నీడలో హ్యాంగర్పై వేలాడదీస్తే సరి. స్ట్రెచ్ జీన్స్ని నేలపై ఆరేస్తే మేలు. దాని ఆకృతి దెబ్బతినకుండా ఉంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బిట్ సాంగ్ విని ఆనందించండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో PM విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మనం అటుకుల పొంగలి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలసినవి మందంగా ఉండే అటుకులు 1/2 కప్పు, బెల్లం పొడి 1/4 కప్పు, నీళ్ళేమో 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్లు 1/10, ఉడికించిన పెసరపప్పు 1/2 కప్పు, యాలకుల పొడి 1/4 చెంచా. ఓకే లిజనర్స్, మరి కావాల్సినవి అయితే తెలుసుకున్నాం కదండి, మరి తయారీ విధానం కూడా తెలుసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి 1/4 కప్పు నీళ్లు పోసి బెల్లం పొడి వేయాలి. బెల్లం కరిగి లేత పాకంగా మారుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 చెంచా నెయ్యి వేసి జీడిపప్పులు, కిస్మిస్లను వేయించుకొని తీసుకోవాలి. అదే కడాయిలో 1/2 చెంచా నెయ్యి వేసి అటుకుల్ని వేయించుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మిగిలిన నీళ్లు, పాలు పోసి కలుపుతూ ఉండాలి. అటుకులు కాస్త మెత్తగా అవుతున్నప్పుడు చేసి పెట్టుకున్న బెల్లం పాకం, పెసరపప్పు ముద్ద, యాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసి కలపాలి. పొంగలి దగ్గరకు అవుతున్నప్పుడు వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ పలుకులు వేసి దింపేయాలి. అంతే అండి, మన అటుకుల పొంగలి అయితే రెడీ అయిపోయింది. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదా, ఇక వంకాయ బోండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలసినవి చిన్న వంకాయలు 1/5, శనగపిండి 1/2, కారమేమో 1/2 చెంచా, పసుపు 1/4 చెంచా, ఉప్పు తగినంత, నూనె వేయించుకునేందుకు సరిపడా, వాము 1 చెంచా, వంట సోడా చిటికెడు. ఇక స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూను, వేయించిన పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు 1 చెంచా, కారం 1/2 చెంచా, ధనియాల పొడి 1/2 చెంచా, జీలకర్ర పొడి 1/2 చెంచా, ఉప్పేమో తగినంత, వేయించిన నువ్వుల పొడి 1 చెంచా. ఇక తయారీ విధానం అయితే తెలుసుకుందామండి. ముందుగా స్టఫింగ్ కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ 1 గిన్నెలో వేసుకుని కలిపి పెట్టుకోవాలి. వంకాయలన్నీ శుభ్రంగా కడిగి గుత్తి వంకాయకు కోసినట్లుగా 4 ఘాట్లు పెట్టుకుని నీళ్ళలో వేసుకోవాలి. అలాగే శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, వాము, వంట సోడా 1 గిన్నెలో వేసుకుని నీళ్లతో బజ్జీల పిండిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న వంకాయలన్నీ కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకొని తీసుకోవాలి. వీటి వేడి చల్లారాక కలిపి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఈ వంకాయల్లో కూరి ఆ తర్వాత శనగపిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది. మన వంకాయ బొండా అయితే రెడీ అయిపోతుందండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈరోజు మరి చాలా విషయాల గురించి తెలుసుకున్నాం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే హర్షి. మరి లిజనర్స్, ఇవాళ్ళ ఆయుష్మాన్ భవలో ఊట బావిలో నుంచి నీళ్లు ఊరినట్లు శరీరంలో ఏదో ఒక భాగంలోంచి నొప్పులు పుడుతూనే ఉంటాయి. చాలా మందిలో ఇలానే జరుగుతుంది. అలా జరిగే శరీర తత్వానికి కీళ్లవాతం త్వరగా సోకుతుంది. కీళ్లలో నొప్పులు కలిగే వ్యాధిని ఆధునిక శాస్త్రపరంగా రుమాటిక్ వ్యాధి అంటారు. వాపు వచ్చిన కీళ్లు లేదా జాయింట్ పైన చెయ్యి వేస్తే ఎర్రగా వేడిగా ఉండి బాగా నొప్పి పుట్టడాన్ని రుమాటిక్ వ్యాధిలో ముఖ్య లక్షణంగా గమనించవచ్చు. ఒకటి, రెండు లేక అనేక జాయింట్లు ఇదే విధమైన పరిస్థితికి లోనై వాటి స్వరూపాన్ని కోల్పోయి పని చేయకుండా పోవడం కూడా జరగవచ్చు. రెండు ఎముకలు కలిసి కదిలే చోటుని జాయింట్ అంటారు. అక్కడ ఎముకలు, టెండాన్స్, లిగమెంట్స్ ఉంటాయి. ఇవి కాక మాంస కండరాలు కూడా అదనంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కీళ్ల నొప్పి వ్యాధిలో భాగమవుతాయి. రుమాటిక్ పదానికి బదులుగా ఆర్థరైటిస్ అనే మాటని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు పదాలకు స్పష్టమైన తేడా లేనప్పటికీ రుమాటిక్ వ్యాధుల్లో కేవలం జాయింట్ కి పరిమితమైన భాగాన్ని ఆర్థరైటిస్ అని వ్యవహరించడం జరుగుతుంది. ఆర్థరైటిస్ అంటే జాయింట్ వాచిపోవడం అన్నమాట. మరి కీళ్ల నొప్పుల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఆయుష్మాన్ భవన్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.

ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లాటీ దెబ్బలు, కవుకు దెబ్బలు అంటుంటాం మనం. పైకి దెబ్బ తగిలినట్టే కనిపించకుండా తగిలే దెబ్బలన్నమాట. ఎంత తీపి పెడతాయో ఊహించవచ్చు కదా. కానీ అలాంటి దెబ్బలేవి తగలకుండానే కండరాలు ఎక్కడివక్కడ పట్టుకుపోయినట్టు బాధపెట్టే వ్యాధిని ఫైబ్రోమయాల్జియా అంటారు. ఒక్కోసారి ఇది దీర్ఘకాలిక వ్యాధిగా కూడా మారిపోతుంది. దీని వలన వ్యక్తిలో ఒక విధమైన నిస్త్రాణం ఆవహిస్తుంది. ఏదైనా ఒక శరీర భాగం నొప్పితో బిగుసుకుపోయినట్లు అనిపించడం, తలనొప్పి, నిద్రభంగం, ఏదో ఒక నిర్ణీత సమయానికి మెలకువచ్చి నిద్ర పట్టకపోవడం, మానసికంగా దిగులు, ఆందోళన, దుఃఖంగా అనిపించడం, ఏదైనా కండర భాగం వాచిపోవడం, తిమ్మిరి పట్టడం, ఇలాంటి లక్షణాలు తరచూ కనిపించినప్పుడు వైద్యుడి సలహా తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మాంసావృత వాత వ్యాధి అంటారు. వాతదోషం వికృతి చెంది మాంస కండరాన్ని ఆవరించి నాడీ వ్యవస్థని అస్తవ్యస్తం చేసి ఒక విధమైన

ప్రతిస్పందనని కలిగిస్తుంది. అంటే గోరగుచ్చుకుంటే మేకు దిగినంత బాధ పుడుతుందన్నమాట. దీన్ని హైపర్ సెన్సిటివిటీ అంటారు. వాత దోషాన్ని అదుపులో పెట్టుకోగలగడమే దీనికి చికిత్స. శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం కూడా కండరాల నొప్పులకు ప్రధాన కారణం కావచ్చు. మధ్య మధ్యలో అయినా కొంచెం కొంచెం నడుస్తూ శరీరానికి శ్రమని అలసటని కలిగిస్తుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతుంటాయి. వ్యాధి తీవ్రతని అంచనా వేసే పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోగి బాధ తీవ్రతను ఖచ్చితంగా అంచనా వేయడానికి వైద్యానికి ఉపకరించే అంశాల గురించి తెలుసుకుందాం. నొప్పి ఒక జాయింట్ లోనే వస్తుందా లేదా అనేక జాయింట్లలో వస్తుందా? నొప్పి ఎప్పుడు మొదలైంది, ఎంత కాలంగా ఉంటుంది? నొప్పి ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది? తగ్గకుండా ఎంతసేపు నొప్పి నిలబడి ఉంటుంది? నొప్పి కారణంగా రోగి తన విధులు తాను నిర్వహించుకోగలుగుతున్నాడా లేదా? ఈ రకమైన వ్యాధి లక్షణాలు రోగి కుటుంబంలో ఇంకా ఎవరికైనా ఉన్నాయా? వంశపారిపరంగా వస్తున్న అంశాలేమైనా ఉన్నాయా? వ్యాధి రావడానికి ముందు యాక్సిడెంట్లు గాని, దెబ్బలు తినడం గాని, గాయాలవటం గాని జరిగిన చరిత్ర ఉందా? ఈ వ్యాధికి దారితీసిన ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా? ఈ వ్యాధి ఇతర శరీర భాగాలకు ఏమైనా అపకారం కలిగిస్తుందా? వాపు కారణంగా జాయింట్ స్వరూపం మారిపోయిందా? ఉదాహరణకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మోకాలు కుక్కుమూతిలాగా అయిపోతుంది. అందుకని క్రోష్ట శీర్షం అంటారు ఆయుర్వేదంలో. ఇలా అనేక ప్రశ్నలతో శరీరంలోని ఇతర అవయవాల పనితీరును కూడా అంచనా వేసి అప్పుడు రుమాటిక్ వ్యాధి సాధ్యమో అసాధ్యమో నిర్ధారించగలుగుతారు వైద్యులు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కీళ్ళ నొప్పులకు మందులు వాడుతూ గుండె నొప్పి కారణంగా రోగి మరణించే ప్రమాదం ఉంటుంది కదా. కీళ్ళ నొప్పుల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. కాళ్ళు చేతులు నడుము మెడ వెన్ను భుజాలు వేళ్ళు ఇలా సర్వాంగాలన్నీ ఆశ్రయించిన వాతం ప్రకోపం చెంది ఈ వ్యాధిని తీసుకువస్తుంది. అందువలన ఒళ్ళంతా నొప్పి బాధ వాపు శరీరంలో అదురు వణుకు లాంటివి ఏర్పడతాయి. సంధిబంధనాలు అన్నీ శిథిలమయ్యి పగలగొడుతున్నట్లు పోట్లు కలుగుతాయి. నొక్కితే నొప్పి తాకితే వేడి వాపు జాయింట్లలో కనిపిస్తుంది. కుడి చేతి వైపు వస్తే ఎడమ చేతి వైపు కూడా రావడం లాంటి లక్షణాలు జాయింట్లలో కలుగుతాయి. చేతి మణికట్టు చేతి వేళ్లు ఎక్కువగా బాధని కలిగిస్తాయి. మెడ భుజాలు మోచేతులు మోకాళ్ళు పాదాలలోకి ఈ వ్యాధి త్వరగా ప్రవేశిస్తుంది. మనిషి నిస్త్రాణం అవుతారు. అప్పుడప్పుడు జ్వరం ఒంట్లో ఏమీ బాగోలేదు అనిపించే లక్షణాలు కనిపిస్తాయి. ఉదయం పూట నిద్రలేవగానే ఒక అరగంట సేపు నొప్పితో అవయవాలు బిగుసుకుపోయినట్లుగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు ఈ నొప్పులు ఆ వ్యక్తితో కలిసి సహజీవనం సాగిస్తుంటాయి. మరి కీళ్లవాతానికి దారితీసే పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీర తత్వం అనేది వంశపారపర్యంగా సంక్రమించే అంశం. కీళ్లవాత వ్యాధి రావడానికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కారణం అనే ఆధునిక వైద్యుల సిద్ధాంతానికి ఈ ఆయుర్వేద సిద్ధాంతం సరిపోతుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఈ ఇమ్యూన్ వ్యవస్థలోకి కొన్ని ప్రత్యేకమైన జీన్స్ ఏవో ప్రవేశించి కీళ్లవాతం వచ్చే శరీర తత్వం తీసుకువస్తాయని శాస్త్రవేత్తల నమ్మకం. ఈ జీన్స్ ని గుర్తించగలిగారు. అయితే కీళ్లవాతం ఉన్న వారందరిలోని ఈ జీన్స్ కనిపించడం లేదు. ఈ జీన్స్ ఉన్న వారందరికి కీళ్లవాతం రావడం లేదు. అందువలన ఈ సిద్ధాంతాన్ని గట్టిగా వ్యాప్తి చేయలేకపోతున్నారు. కీళ్లవాతం వచ్చి ఈ జీన్లు కూడా ఉన్నప్పుడు బహుశా వ్యాధి తీవ్రంగా ఉండవచ్చు. ఆర్ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి కూడా. మరి లిజినెస్, కీళ్లవాతం రావడానికి కారణాలు, కీళ్లవాతం రాబోయే ముందు ఎలా తెలుస్తుంది అనే విషయాలని రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622344. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు.

0: గట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడుతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లోలానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
0: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్నా లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకునగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
2: పదకత చాలా ఎక్కువ, అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
0: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేలను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెనిక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
0: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చేయవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
1: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉపదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
0: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
1: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గానీ దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అర హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి, ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి.

0: పర్మనెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా 2 చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ల విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుళ్ల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్లమీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్ లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నోడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులని కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెంట్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్, సేల్స్ అండ్ సర్వీస్.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంత.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334102.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆది సంగతి. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే ఉదయ. పైన నీలాకాశం, చుట్టూ అందాల సంద్రం, నడి మధ్యలో విలాసవంతమైన క్రూజ్ షిప్, అందులో విహరించడమే ఒక అద్భుత అనుభవం. మరి ఆ ఓడలోనే ఆకాశ పందిరి కింద ప్రియమైన వారితో ఏడడుగులు వేస్తే ఇంకెంత బాగుంటుందో కదూ. ఇది కేవలం ఊహ మాత్రమే కాదండి, కొన్ని క్రూజ్ సంస్థలు దాన్ని నిజం చేస్తున్నాయి. కదిలే ఓడలో కళ్ళు చెదిరే ఏర్పాట్లతో వధూవరుల జీవితాలను ముడిపెట్టే ఆ శుభగడియలను మరింత మరుపురాని ఘటనగా మార్చేస్తున్నాయి. విహరిస్తూ వివాహం చేసుకునే ఈ కొత్త రకం పెళ్లి ట్రెండ్ ఏంటో తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. ఏడడుగుల బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టే క్షణాలు ఎంతో అపురూపమైనవి. అందుకే నిశ్చితార్థంతో ఉంగరాలు మార్చుకోవడం మొదలు హనీమూన్లో హృదయాలు పెనవేసుకునే వరకు జరిగే వేడుకలను ఓ మధురానుభూతిగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలామంది ముందు నుంచే ఆ సంబరాల గురించి ఎన్నెన్నో కలలు కంటూ ఉంటారు. వాటికి తగ్గట్టే నచ్చిన ప్రదేశాల్లోనూ, ఆలయాల్లోనూ, సముద్ర తీరాల్లోనూ, విదేశాల్లోనూ అభిరుచులకు అనుగుణంగా ప్రతి వేడుకను ఓ పండుగలాగా జరుపుకుంటారు. ఇప్పుడు కొందరు కదిలే ఓడల్ని కళ్యాణ మండపాలుగా మార్చుకొని విహారంలోనే వేద మంత్రాల సాక్షిగా ఒక్కటవుతున్నారు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు సముద్ర మార్గంలో ప్రయాణించే ప్రత్యేక క్రూజ్ లో జరిగిన విషయం తెలిసిందే. అయితే విదేశాల్లోనే ఈ తరహా వేడుకలు సాధ్యమవుతాయా అని అనుకుంటే పొరపాటేనండి. ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని క్రూజ్ సంస్థలు

ఓడల్ని వివాహ వేదికలుగా మార్చేస్తున్నాయి. కనుచూపు మేర నీళ్లు కనిపించే నడి సముద్రంలో క్రూజ్లో విహరింపజేస్తూ అతిథులకు ప్రత్యేక అనుభూతిని పంచుతూ కలల వేడుకలను కదిలే వేదిక పైన జరిపిస్తున్నాయి. సో లిజనర్స్, మరి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. నిశ్చితార్థం, సంగీత్, మెహందీ, పెళ్లి, హనీమూన్ తదితర కార్యక్రమాల్లో

క్రూస్లో చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయింది. అలాంటి వేడుకలకు వేదికైన క్రూస్లు మన దేశంలోని ఆయా పోర్ట్ల నుంచి ప్రారంభమవుతాయి. లక్షద్వీప్, గోవా, దీప్, కోల్కతా, ముంబై, చెన్నై, పుదుచ్చేరి, మంగళూరు, అండమాన్ తదితర చోట్ల మొదలై మనకు నచ్చిన తీరం వరకు ప్రయాణిస్తూ వేడుకల్ని జరుపుకోవచ్చు. వేడుకలుగా ఓడలను ఏర్పాటు చేయడం సరేనండి, మరి వేడుకల కోసం అలంకరణ, ఆతిథ్య సేవల సంగతి ఏంటనే అనుమానం రావచ్చు. ఆ పనులను క్రూజ్ సంస్థలే చూసుకుంటాయి. సందర్భానికి తగినట్టు మనం కోరుకునే థీమ్స్తో మండపాలను అలంకరించడం, అతిథులకు రూమ్స్, ఇతర సౌకర్యాలు, భోజనాలు, ఫోటోగ్రఫీ వంటి సేవలు అందిస్తాయి. జిమ్, ఈత కొలను, స్పా కేంద్రం, మేకప్ రూమ్స్, బొటిక్ వంటి సదుపాయాలు, డీజే షోలు, రకరకాల గేమ్స్, పిల్లల కోసం మ్యాజిక్ షోలు, లేజర్ షో, తదితర వినోద కార్యక్రమాల ఏర్పాట్లు కూడా ఉంటాయి. వధూవరులు, అతిథులు కట్టుబట్టలతో క్రూజ్లో అడుగు పెడితే చాలండి, కలల వేడుకల్ని ఆడంబరంగా నిర్వహించి కోరుకున్న సంబరాలను కనుల విందుగా నిర్వహిస్తాయి. కొందరు ప్రతి సందర్భాన్ని ఓడలోనే సెలబ్రేట్ చేసుకుంటుంటే మరికొందరు ఏదో ఒక్కదాన్ని జరుపుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా వేడుకల్ని, రోజుల్ని, అతిథుల్ని బట్టి రకరకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సో లిసనర్స్, మరి ఇదండి ఈనాటి ఆది సంగతి కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయా.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: it! Do it! పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 మస్ట్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్.

0: డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0818162234.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టెంపస్. ఓకే లిజనర్స్, ఈరోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
4: హలో
3: హలో, నమస్తే అండి.
4: నమస్తే అండి.
3: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: బేవరం నుంచి.
3: హలో,
4: బేవరం నుంచి.
3: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో చెప్పమంటారా? మరి
4: చెప్పండి.
3: ఈరోజు అంతర్జాతీయ శాంతియుత సంభాషణ దినోత్సవం అండి. మరి కొంతమంది ఏమో సంభాషణలు చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు, దానివల్ల చాలా గొడవలు అవుతూ ఉంటాయి. మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దాని గురించి?
4: కొంచెం శాంతియుతంగా మాట్లాడితే బాగుంటుంది. రాజకీయ నాయకులు ఒకసారి మాట్లాడతారు ఆ విషయంగా.
3: అవునండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ ఉందాం అనుకుంటున్నారు?
4: ప్రేమలేఖ నుంచి ఏదైనా సాంగ్.
3: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా సూపర్ గా ఉన్నా మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా? మరి
1: చెప్పండి మేడం.
0: ఈరోజు అంతర్జాతీయ శాంతియుత సంభాషణ దినోత్సవం అండి.
1: సాంఘిక సంభాషణ దినోత్సవం,
0: శాంతియుత సంభాషణ అండి. మరి
1: శాంతియుత సంభాషణ దినోత్సవం.
0: అవునండి. మరి చాలా మంది ఏమో సంభాషణలు కోపంగా మాట్లాడుతూ ఉంటారు, దానివల్ల గొడవలు అవుతూ ఉంటాయి. మరి శాంతంగా ఉన్నవారేమో ఏ గొడవనైనా ఇట్టే సాల్వ్ చేసేస్తారు. మరి దీని మీద ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మరి
1: మేడం, ఎవరైనా కూడా మనం ఏదైనా మాట్లాడేటప్పుడు, 10 మందిలో మాట్లాడేటప్పుడు శాంతంగా మాట్లాడాలి. మనం కోపంతో, పౌరుషంతో, గర్వంగా ఖచ్చితంగా మాట్లాడకూడదు.
0: అవునండి.
1: అలా మాట్లాడితే మనకు ఎదుటి వారి నుంచి గొడవలు అవుతాయి.
0: అవునండి.
1: అలా మాట్లాడకుండా మనం ప్రశాంతంగా, శాంతంగా 10 మందికి నచ్చేటట్టు మాట్లాడితే బాగుంటుంది.
0: అంతేండి, చాలా బాగా.
1: అలాగే ఈ రోజు మన ప్రపంచ పత్తి దినోత్సవం ఉంది మేడం.
0: ఓకే అండి.
1: మనకు పత్తి నుంచి కాటన్ వస్తుంది, కాటన్ నుంచి మనకు బట్టలు తయారు చేసి చేనేత వస్త్రాలు, చేనేత కార్మికులు మన వస్త్రాలు నేసి మన ఒంటికి గుడ్డగా ఇస్తారు. అందువల్ల పత్తి దినోత్సవ శుభాకాంక్షలు మేడం ఈ రోజు.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: సాంగ్ వచ్చేసి మేడం స్వరాజ్య మూవీ నుంచి.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి.
1: మంచు కన్న చల్లనైన మనసులెవరికున్నవి, మంచిని ప్రేమించే మనసులెవరివి. ఆ పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మంచు కన్న స్వచ్ఛమైన మనసులు మాకు. ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో.
1: హలో మేడం. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు లక్ష్మయ్య మేడం. సాతాపూర్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. సాతాపూర్ నుంచి లక్ష్మయ్యను.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. అందరం మంచి కూడా మేడం. అందరం మంచి కూడా. మీరు కూడా మంచి కూడా కోరుకుంటాను మేడం.
0: ఓకే అండి. మరి ఈ రోజు టాపిక్ ఏంటో విన్నారా మరి?
1: ఉన్నాం మేడం. అంతర్జాతీయ శాంతి
0: మేడం, శాంతియుత సంభాషణ దినోత్సవం అండి.
1: అవునులే మేడం. అన్నప్పుడు కొన్ని నిజాన మాట్లాడాలి, ఎనక ముందు చూసుకొని మాట్లాడాలి మేడం. శాంతియుత ఏదైనా మాట్లాడాలంటే.
0: ఓకే అండి.
1: అంటే ఇప్పుడు తెలియకుండా మాట్లాడేదంటే తన కోపం సార్ శత్రువు అయితే కదా మేడం.
0: అవునండి.
1: అవును మేడం. అది శాంతియుతంగా కూర్చొని ఏదైనా ఉంటే చెప్పుడు మాట ఇంతకూడదు మేడం. ఇప్పుడు చెప్పుడు మాటలు అన్నీ కొంచెం ఎక్కువ కొట్లాడుస్తాయి మేడం అవి.
0: అవునండి.
1: శాంతియుతంగా అంటే కూర్చొని మాట ఏదైనా తప్పు ఇప్పుడు తప్పు ఉంటే వాళ్ళు మాట్లాడి తప్పు వాళ్ళది ఉంది ఇల్లదు అని మాట్లాడుకొని శాంతియుతంగా మాట్లాడుకొని ఉండాలి మేడం ఏదైనా కానీ.
0: అంతే అండి. మరి చెప్పండి.
1: తెలియకుండా ఏం మాట్లాడకూడదు మేడం. తెలిస్తే ఇంకా కొట్లాడలేదు మేడం.
0: అవునండి. చాలా

0: మంది కోపంగా మాట్లాడి గొడవలు తెచ్చుకుంటూ ఉంటారు.
1: అవును మేడం, అవును మేడం.
0: మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: నాకు పన్నంటి పన్నంటి కాపురం మేడం.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: ఏమమ్మా జగడాల వదినమ్మ.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఏదో ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పల్లవి గారండి మాట్లాడేది.
0: అవునండి.
1: బాగున్నారండి?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నామండి.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా?
1: శాంతియుత సంయుక్త దినోత్సవం మేడం ఈరోజు.
0: అవునండి, మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: మేడం శాంతియుతం అంటే మనం పెద్దలు అప్పటికే అంటారు మేడం, శాంతం సముద్రం కన్నా గొప్పదని.
0: అవునండి.
1: శాంతం ఎంత శాంతం ఉంటే అంత మనం బాగుంటాం మేడం.
0: అవునండి.
1: ఆదిత్య 369 మూవీ నుంచి.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: జానవులే నెర జానవులే సాంగ్ ప్లే చేయండి అండి.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: బండారు త్రిమూర్తుల గుప్త మాట్లాడుతున్నానమ్మా.
1: త్రిమూర్తుల గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నామ్మా, మీ లైవ్ వింటున్నాం, మానసికంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. కాల్ ఎప్పుడు కలుస్తుందా? మీరు అడిగిన టాపిక్ తగ్గట్టు పాట ఎప్పుడు అడుగుతావా ఎదురు చూస్తారు అన్నమాట.
1: ఓకే అండి, మరి చెప్పండి, టాపిక్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
0: అమ్మా, ఎవరైనా సరే శాంతియుతంగా సంభాషించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ తల్లి.
1: అవునండి.
0: ఎటువంటి గాంభీర స్వరాలు తర్వాత గొడవల మాదిరిగా మాట్లాడుకోవడాలి అది చేయకుండా ప్రశాంతవంతంగా మాట్లాడాలి. శాంతియుతంగా మాట్లాడుతూ పరస్పర అభిమానంతో అనురాగంతో ఆప్యాయతగా ఉండేలా చేయాలి తప్ప పొరపత్తలకు పోకూడదండి. గోడలు పెట్టుకున్నట్టుగా మాట్లాడకూడదండి. విరోధాలు పెంచుకునే విధంగా ప్రవర్తించకూడదండి. కారణం ఏంటంటే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు స్వతంత్రాన్ని సిద్ధించేటువంటి మొన్న జయంతి జరుపుకున్నాం గాంధీ మహాత్ములే దీనికి ఆధారం అండి.
1: అవునండి.
0: శాంతియుతమైన పోరాటం చేస్తే మనకి స్వాతంత్రాన్ని మనకు సంపాదించి సంపాదించి పెట్టారు తప్ప భగత్ సింగ్ లాంటి వారు, తర్వాత సుభాష్ చంద్రబోస్ లాంటి వారు కొద్దిగా ఆవేశంగా ఉద్రేకంగా యువతరం గట్టిగా మాట్లాడదాం, సాయుధ సంగ్రహం చేద్దాం అన్నప్పటికి కూడా వద్దు వద్దు, శాంతమే వద్దు, శాంతంగానే సంపాదించుకుందాం. వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? మనం కూడా వాళ్ళ ప్రవర్తిస్తే అనేవారండి వారు.
1: అవునండి.
0: అందువల్ల గాంధీ మహాత్ముని అడుగు జాడలు నడవాలండి, శాంతియుతంగానే అందరూ మెరగాలని కోరుకుంటున్నాను చిట్టు తల్లి.
1: అంతేండి, మరి చెప్పండి రోజేశారు.
0: అదే విధంగా ఈవేళ ప్రపంచ మంచి పనుల దినోత్సవం ఉందండి, అక్టోబర్ 7.
1: ఓహో,
0: ప్రపంచ మంచి పనుల దినోత్సవం ఉందండి. శాంతియుతంగా ఉండడం కూడా ఒక మంచి పనే కదా.
1: అవునండి.
0: ఆ శుభాకాంక్షలు ఈ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ పాట మా అక్కయ్య గారు గోదపూడి నాగలక్ష్మి గారు, మీ మేడం గారు, మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి, నెక్స్ట్ మా పల్లవి చిట్టు తల్లి, మా మాస్టర్ బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, నెక్స్ట్ పిన్నమ్మ గారు, బాబాయ్ గారు, శ్రీకాకుళం భాస్కర్రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, తర్వాత నరేందర్ రెడ్డి గారు, మా సోదరులు బండారు శంకరయ్య గారు, వీరందరి కోసం నేను మిమ్మల్ని అడగబోతున్న పాట మీరు ఇచ్చిన టాపిక్ తగ్గట్లుగానే విచిత్ర వివాహం. ఈ చిత్రంలో డాక్టర్ పి భానుమతి రామకృష్ణ గారు పాడిన చాగరాయ స్వామి వారి కీర్తన, సంగీతం సత్యం. శాంతము లేక సౌఖ్యము లేదు, శాంతము లేక సౌఖ్యము లేదు. చాగరాయ స్వామి వారు అన్నట్టు శాంతం లేకపోతే సౌఖ్యం ఎక్కడ ఉండదండి.
1: ఓకే అండి, ఒక్కసారి ఆ సినిమా పేరు మళ్ళీ చెప్తారా?
0: విచిత్ర వివాహం.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే అమ్మా. పల్లవి చిట్టితల్లి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది ఏలూరు అండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను. మీరు బాగున్నారు మేడం గారు?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: బాగుండాలి, చెప్పండి.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా?
1: వినలేదండి.
0: ఈరోజు అంతర్జాతీయ శాంతియుత సంభాషణ దినోత్సవం అండి. మరి చాలా మంది కోపంగా మాట్లాడుతూ ఉంటారు, గొడవలు తెచ్చుకుంటూ ఉంటారు. మరి శాంతంగా మాట్లాడే వాళ్ళేమో ఇట్టే పరిష్కరించేస్తూ ఉంటారు ఏదైనా సమస్య అయినా. మరి వీళ్ళిద్దరు గురించి అన్న చెప్పాలనుకుంటున్నారా మీరు?
1: ఏదైనా శాంతియుతంగానే మాట్లాడుకోవాలండి. ఏదైనా మాట్లాడే ముందు విధానం ఎలా ఉండాలంటే అండి, ఒక మెట్టు దిగి ఉండాలండి ఎప్పుడు కూడా ఎదటి వాళ్ళ మీద.
0: అవునండి,
1: అదే ఒక శాంతియుత అండి. అంతేగాని మనం ఇంకా మనం ఇది రెచ్చిపోయే ద్వారా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా మనకు మనం తగ్గించుకొని మాట్లాడాలి, అదే శాంతియుత అండి. అలా ముందుకు వెళ్ళగలుగుతారు, ప్రతి ఒక్కరి దగ్గర నొప్పి పొందుతారండి.
0: అంతే అండి, చాలా బాగా చెప్పారు. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: రంగం మూవీ అండి.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: ఎందుకో ఏమన్న సాంగ్ అండి.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో
0: హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నంద్యాల జిల్లా బాణముఖుల నుండి ఎస్ఎంఎస్ సర్దార్. శుభ సాయంత్రం మన ఆర్జీలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా?
1: లేదు మేడం, చెప్పండి కొంచెం. ఇప్పుడే చెప్పండి మేడం.
0: ఈరోజు అంతర్జాతీయ శాంతియుత సంభాషణ దినోత్సవం అండి.
1: మేడం, ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం శుభాకాంక్షలు మన శ్రోతలు అందరికి కూడా. ప్రతి వారు కూడా అదుపు పొదుపు, మాటలో పొదుపు ఉండాలి, డబ్బులో పొదుపు ఉండాలి. ఎందుకంటే ఆవేశం అనర్థకం చేస్తుంది మేడం. ఎందుకంటే ప్రతి మాట కూడా మనం మంచిగా మాట్లాడుకోవాలి, చక్కగా మాట్లాడుకోవాలి. కూర్చొని మాట్లాడుకుంటే ఏ పనైనా పరిష్కారం అవుతుంది మేడం. కోపాలు తాపాలు మనిషికి ఎవరికైనా ఇబ్బందికరం జరుగుతుంది కాబట్టి అలా కాకుండా సమస్యలు సహజంగా వస్తుంటాయి. ఆ సమస్యలను సహజంగా మనం తగ్గించుకొని మంచిగా మెదులుతే బాగుంటుంది మేడం.
0: చాలా బాగా చెప్పారండి
1: మేడం. ఈరోజు బలిపీఠం
0: ఏంటండి?
1: బలిపీఠం మూవీ.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: మరలి మరలి మన

0: మనుషులు మారాలి అనే పాఠం మీద, ఎందుకంటే ఇక్కడైనా మారితే మనము మన రేడియో ద్వారా మీరు ప్రతిరోజు ఒక పాఠం లాగా మనకు అవకాశం ఇస్తున్నారు. మన ఇష్టం నెంబర్ వన్ ఛానల్ గా మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు మీరు. కానీ ఇక్కడైనా అందరం మారదాం, మంచి పని చేసుకుందాం, శాంతిగా ఉందాం. ఓం శాంతి. నమస్తే మేడం.
1: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: మారాలి మారాలి మనుషుల నడవడి.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట్.

0: హలో చంద్రబాబు పాండిచ్చి మేడం, నా పేరు బండారు శంకరయ్య మేడం.
1: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నా మేడం, మీరు కూడా బాగున్నారా?
1: నేను చాలా చాలా బాగున్నానండి. మరి చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా?
0: అన్నా మేడం.
1: మరి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు శాంతియుత సంభాషణ మీద?
0: ఏమైంది, నిదానంగా ఓర్పుగా ఉండాలి మేడం. తొందరపాటు మరి పనికిరాదు ఎప్పుడు కూడా మనిషికి.
1: అవునండి,
0: నిదానం ప్రధానం.
1: అంతే అండి.
0: ఇది అనుబంధం సినిమా పేరు మేడం, నాగేశ్వరరావుది.
1: ఓకే అండి. ఆ మూవీ నుంచి
0: జిమ్ జిమ్ తారారే అనే సాంగ్ వినిపించండి మేడం. మా మిత్రుడు బండారు తిమ్మర్తులు గుప్తా గారికి, మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మా బామర్ది సోమనాథ జనార్దన్ గారికి, బిచ్చి తబల మస్తానబాయి గారికి మేడం.
1: ఓకే అండి. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్. మేడం మాట్లాడుతున్నాం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా?
1: విన్నాను కానీ మళ్ళీ చెప్పగలరా?
0: ఓకే అండి, తప్పకుండా. అంతర్జాతీయ శాంతియుత సంభాషణ దినోత్సవం అండి. మరి శాంతియుత సంభాషణ మీద ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: అంటే అందరూ శాంతియుతంగా ఉంటూ ఎవరి పనులు వాళ్ళు ఒకటిగా చేస్తే ఇటువంటి
0: ఓకే అండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి ఏ మూవీ అండి?
1: రాజశేఖర్ గారి మూవీ మానయ మూవీ.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ల్యాండ్ స్టేట్ ఇండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

కంప్యూటర్స్, బోర్డ, అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334102.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494560.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉన్ని రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అగ్రహీరో వెంకటేష్ అభిమానులకు నిరాశ. ఆయన కీలక పాత్రలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 విడుదల వాయిదా పడింది. నిర్మాత నాగవంశి ఈ విషయాన్ని వెల్లడించారు. ఫస్ట్ మొదట అనుకున్న తేదీ ప్రకారం 9 అక్టోబర్ ఈ మూవీని విడుదల చేయాలని మూవీ టీం భావించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు ప్రకటించారు. తన తండ్రి నిర్దోష అయినప్పటికీ అరెస్ట్ చేసి అవమానించినందుకు ఆయనకు పోలీసులు క్షమాపణలు చెప్పాలంటూ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి డిమాండ్ చేస్తుంది వచ్చిన్నారు. ఫ్లకార్డ్ పట్టుకుని స్టేషన్ ముందు తండ్రి ఆత్మగౌరవం కోసం తాను చేసిన నిరసనతో సమాజంలో రేకెత్తించిన ప్రశ్నేంటి, తన తండ్రి విషయంలో జరిగిన పొరపాటేంటి అనే కథాంశంతో రూపొందింది ఈ చిన్న ప్రశ్న చిత్రం. కథా సుధా పేరిట వినోదాన్ని పంచుతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్. ఇందులో భాగంగానే నేడు ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. బాలాదిత్య, రమ్య పొందూరి, బేబీ సహస్రశ్రీ, రవివర్మ, నళిని, సాయిరాజ్ నటించారు. వేగేశ్న సతీష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ఇది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా.
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి 14th, అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు జల్లు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అనుపమా పరమేశ్వరన్, అఖిల్ వడ్డేమారి జంటగా భద్రప్ప గాజుల తెరకెక్కించిన చిత్రం క్రేజీ కళ్యాణం. భూసం జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. నరేష్, వీకే, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. అందం మురిసే, గంధం కురిసే, పిల్లాని మేనే సొగసులనే చూసి అంటూ సాగిన ఈ మెలోడీ పాటకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చగా జీ వెంకన్న సాహిత్యం అందించారు. అనురాగ్ కుల్కర్ణి ఆలపించారు. ఈ పాటలో అనుపమాకల్ జోడి, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఆకర్షణగా నిలిచింది. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా అన్ని

వర్గాలు ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని చిత్రవర్గాలు తెలిపాయి. హర్ష చముడు ప్రధాన పాత్రధారిగా బాబు డేగ్లా తెరకెక్కించిన చిత్రం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. చవాన్, శ్రీధర్ చెవి, దీపక్ ముస్త్యాల నిర్మించారు. హైప్రాది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 9న ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. 3 పదుల వయసు దాటి ప్రేమ పెళ్లి అనే మాటలకు నోచుకోలేని ఓ కుర్రాడి కథ ఇది. టైటిల్ పాత్రలో హర్ష చేసిన హంగామా ఆద్యంతం అలరించింది. నేను ఇలా పుట్టడం తప్ప, నాలో ప్రేమ పుట్టడం తప్ప అంటూ ఆఖర్లో ఆయన చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి ఆకర్షణగా నిలిచింది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అమ్మ చెప్పిన అందమైన ప్రేమ కథే చకోరా లూనార్ లవ్ బర్డ్ అన్నారు డైరెక్టర్ మంగా శ్రీనివాస్. ఆయన డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో శ్రవణ్, మలైకా టి వాస్పల్ జంటగా నటించారు. చింతాడ హేమారావు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే వైజాగ్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. డైరెక్టర్ శివ నిర్వాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ట్రైలర్ చూస్తుంటే ఈ టీమ్ లోని ప్రతి ఒక్కరూ నిజాయితీగా చేశారని అర్థమవుతుంది. సంగీతం, విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఇదొక ఆహ్లాదకరమైన ప్రేమ కథ. చకోరా ఓ విశిష్టమైన పక్షి. దాహం వేస్తే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగదు, వర్షపు నీళ్లతోనే దాహం తీర్చుకుంటుంది. మనం కూడా జీవితంలో స్వచ్ఛమైన ప్రేమ కోసం వేచి చూడాలనేదే ఈ సినిమాతో చెప్పనున్నాం. ఇప్పటికే ఈ చిత్రం చూసిన వాళ్ళు దీని జెన్జీ ప్రేమ కథ అని, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ప్రశంసిస్తున్నారు. అందుకే ఈ నెల 9న థియేటర్లో ప్రేక్షకులు అందించే విజయ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అన్నారు డైరెక్టర్ మంగా శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో సుమన్, శ్రవణ్, మలైక, హేమారావు తదితరులు పాల్గొన్నారు. హీరోగా, రైటర్ గా, ప్రొడ్యూసర్ గా తనని తాను నిరూపించుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు డైరెక్టర్ గా మారనున్నారు. కిరణ్ స్వీ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం రియాలిటీ. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను విడుదల చేశారు. ఇందులో మధ్య తరగతి వ్యక్తిగా కిరణ్ కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. భోగి సినిమాతో నవంబర్ బరిలో ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు హీరో సర్వానంద్. ఆయన అంటుమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు. కెకె రాధామోహన్ సమర్పిస్తున్నారు. డింపుల్ హయాతి ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 12 థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. అనగనగా ఓ ఊరు ఓ లచ్చా గుమ్మాడి, ఆ ఊరి పేరు బొగ్గుల గుట్ట ఓ లచ్చా గుమ్మాడి అంటూ ఓ జానపద పాటతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ సాగింది. అది 1960 నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో సాగే కథతో రూపొందిన సినిమా. సర్వ ఇందులో గంగా అనే సాధారణ కూలీ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎంత రా రస్టిక్ గా ఉండనున్నది, సర్వ పాత్ర ఎంత హింసాత్మకంగా ఉండబోతుందన్నది టీజర్ లో కనిపించిన యాక్షన్ సీక్వెన్స్ బట్టి అర్థమవుతుంది. కామ్రేడ్ కళ్యాణ్ గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాని జానకీరామ్ మారెళ్ళ తెరకెక్కించారు. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్ణాటి, సీతా కర్ణాటి నిర్మించారు. ఈ చిత్రం 9 థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హీరో రవితేజ శనివారం ఈ చిత్ర టైటిల్ గీతాన్ని విడుదల చేశారు. ఒక్కడు ఉంటాడే ఎక్కడో ఒక్కడు ఉంటాడే, చిమ్మటి చీకటిలో ఎర్రటి సూర్యుడవుతాడే అంటూ సాగిన ఈ పాటకు విజయ్ బుల్గానీన్ స్వరాలు సమకూర్చగా భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: FM 90.4.
1: మీరు వింటున్నారు రెడ్ విష్ణు 90.4 ది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ అజయ్ చాహ్నవి. వెల్కమ్ టు తీన్ మార్. సో ఈ రోజు మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
3: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
3: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: ముందుగా ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో హనుమాన్ మూవీ నుంచి పూలమ్మ పిల్ల సాంగ్ కి కష్టాల శ్యామ్ గారు లిరిక్స్ అందించగా గౌరవ హరి గారు ఆలపించారు. మరి ఆ సాంగ్ అయితే ఇప్పుడు సంప్లై అవుతుంది.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ కరణ్ జోహార్ గారి డైరెక్షన్ లో రాకీ ఆర్ రాణికి ప్రేమ్ కహ.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ తమిళ సంగతి ఎప్పుడే అవుతుంది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: లో నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ సాగర్ కే చంద్రగారి డైరెక్షన్ లో భీమ్ల నాయక్ మూవీ నుంచి. భీమ్ల నాయక్ టైటిల్ సాంగ్ కి రామజోగ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా తమన్ ఎస్ మరియు అరుణ్ గారు కలిసి ఆడిపించారు. మరి ఆ సాంగ్ అయితే ఇప్పుడు ముఖ సింప్లై అవుతుంది.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. లింక్ క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఒక్క క్లిక్ మీ జీవితకాల సంపాదనను మాయం చేయొచ్చు.
2: నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ అఖిల్ గారి డైరెక్షన్ లో జవాన్ మూవీ నుంచి రామయ్య వస్తావయ్య సాంగ్ కి కుమార్ గారు లిరిక్స్ అందించగా అండ్రత్ రవిచందర్ గారు మరియు శిల్పారావు గారు కలిసి ఆలపించారు. మరి ఆ సాంగ్ అయితే ఇప్పుడు మొక్క సప్లై అవుతుంది. నేర్చుకొని ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: లిస్నర్స్ ఇప్పుడు మీకోసం మీట్ పెడతాము. సంగతి ఎప్పుడు అవుతుంది? లెట్స్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఒరేయ్, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
2: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
3: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
4: లో నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ శివ నిర్వాణ్ గారి డైరెక్షన్ లో ఖుషి మూవీ నుంచి నా రోజు అను బెస్ట్ సాంగ్ కి శివ నిర్వాణ్ గారి డైరెక్షన్ నుంచి అశోక్ చూడం గారు ఆడిపించారు. మరి ఆ సాంగ్ అయితే ఇప్పుడు కొంచెం ప్లే అవుతుంది. లెట్స్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: నెక్స్ట్ మీరు వింటున్న సాంగ్ అమర్ కౌశిక్ గారి డైరెక్షన్ లో బడియా మూవీ నుంచి అప్పుడమ్మ నాలే సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య గారు రీక్స్ అందించక అజయ్ సింగ్ గారు మరియు సచిన్ గారు కలిసి ఆలపించారు. మరి ఆ సాంగ్ అయితే ఇప్పుడు మొక్క సింప్లై అవుతుంది. లెట్స్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: లిసనర్స్, ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ తమిళ సంగతి ప్లే అవుతుంది. లెట్స్ లిసన్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. మీ పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.
1: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
0: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669.
2: శంకర్ గారి డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ నుంచి జరగండి సాంగ్ కి రామజోగ సాక్షిగా లిరిక్స్ అందించగా రమ్య బెహ్రా గారు మరియు రాహుల్ సిప్లిగంజ్ గారు కలిసి ఆలపించారు. మరి ఆ సాంగ్ అయితే ఇప్పుడు ముఖ సంప్లే అవుతుంది. నేర్చుకుని ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సరేస్నాస్, ఇదండి రోజు 3 మార్ కార్యక్రమం. మనం తిరుగు ప్రసారమై 3 మార్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనండి రేడియో విషయం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ జాహ్నవి.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.